0: చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సాస్.కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీటీ ఎలక్ట్రానిక్

0: 33 at 919-491-4514.
1: వాట్సప్ పీపుల్, ఎట్లున్నారు మీరందరూ? సో గైస్, నా పేరు ధీరజ్. నేను యూజువలీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానన్నమాట. నా షో పేరు వచ్చేసి ఎఫ్వై విత్ ధీరజ్. ఇందులో నేను ఏం చెప్తా అంటే ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటి అన్ని ముచ్చట్లు ఉంటాయి కదా, వాటిని పట్టుకొచ్చి ఫెయిత్ కి, అంటే మన పుస్తకాలు, పౌరాణికాలు ఉంటాయి కదా, దానికి లింక్ చేస్తా ఉంటానమాట. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే మన ఏన్షియంట్ విజ్డమ్ ని మోడర్న్ వరల్డ్ లోపల ఎట్లా వాడచ్చు అని చెప్పే ధీరజ్ గారికి మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అబ్బా ఇంద్రాయుడు ప్రవచనం లెక్క చెప్తాడా అని 2 గంటల్లో నేను ఎత్తి పట్టుకోకండి. సో ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు అని అంటే, జనాలు 3 రకాలపై, ఒకడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, ఇంకోడేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటోడు, మూడోటోడేమో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో చౌరస్తాల కూర్చొని ఛాయ్ తాగేటోడు. సో ఈ 3 రకాల జనాలకు కేటర్ అయ్యేతారు. అంటే మీకు ఒక సైడ్ ఐటమ్ సాంగ్లు ఉంటాయి, భక్తి ఉంటది, రక్తి ఉంటది, ఏది కావాలంటే గది ఉంటది అనమాట. సో ఇవాళ ధీరజ్ గారు తీసుకొచ్చిన టాపిక్ ఈ పాట అయిపోయినాక చెప్తాడు. ఇప్పటికైతే మంచి పాట వినేసి వచ్చేయండి.

ఎస్ జాతి రత్నం అంటే మన జాతి రత్నం అనగానే యా నేను ఇందాక టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నా కదా. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అని అంటే గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే చాలా వరకు జనాలు అయ్యో సాయిబాబా గుడికి వెళ్ళాలి సాయిబాబా అంటే తప్పు లేదు, సాయిబాబా తప్పకుండా పూజ చేసుకోవాలి, బట్ గురు పూర్ణిమ ఎందుకు వచ్చిందో 90% ఆఫ్ అస్ వి డోంట్ నో. సో అపారెంట్లీ గురు పూర్ణిమకు మెయిన్ కారణం ఎవరు అని అంటే వేదవ్యాసుల వారు. ఎందుకు అసలు ఎవరు ఈయన వేదవ్యాసుల వారు అని అంటే చిన్నప్పుడు సంస్కృతంలో ఒక లెసన్ ఉంటుండే, వేదానాం విభాగ కారణ తన పేరు వేదవ్యాసులైంది అని. అక్కడ వరకే మనకు ఆయన తోటి పరిచయం. బట్ అసలు ఆయన ఏం చేసిండు అంటే ఏమేం ఘనత ఆయన ఘనత ఏంటో తెలుగు వాళ్ళకి ఆర్ ఎస్పెషల్లీ మన భారతీయులకి తెలియదని నేను అనుకుంటా ఉండే. మేబీ ఇప్పుడు కొంచెం మందికి తెలుస్తున్నది, బట్ గ్రోయింగ్ అప్ నాకు అసలు ఆయన గురించి మొన్నటి వరకు తెలియదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో ఈ షో లోపల మనం మెల్లగా అసలు ఆయన ఏం చేసిండ్రు, 4 వేదాలు, 18 పురాణాలు, ఎన్ని కావాలంటే అన్ని ఉపనిషద్లు, మెయిన్లీ మనలాంటి వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేటట్టు భాగవతం అండ్ అమ్మవారికి పూజ చేసుకోవడానికి దేవి భాగవతం, ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చిందన్నమాట. దీనివల్ల ఏమైంది అని మీరు అడగొచ్చు. దీనివల్ల ఏమైంది అని అంటే జనాల లైఫ్ చేంజ్ అయింది. అది ఎట్లా అనేది ఈ 2 గంటల్లో మాట్లాడుకుందాం. సో ఇదన్నమాట మన మెయిన్ ఇంటెన్షన్. ఎప్పటికైతే ఒక ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, మళ్ళా మాట్లాడుకుందాం.

ఇప్పుడు ఎక్కడి మొదలెట్టాలి, ఎక్కడి నుండి మొదలెట్టాలి అని ఆలోచిస్తా ఉండే. అపారెంట్లీ అనుకోకండి, ఊరికే ఎందుకు పాడుతున్నాడు అనుకోకండి, నా పక్క కోడు కూర్చున్నాడు తెల్లోడు, వాడు ప్రతి పదానికి ముందు అపారెంట్లీ, బేసికల్లీ, ప్రావిడెంట్లీ ఎన్ని ఇడ్లీలు ఉంటే అన్ని ఇడ్లీలు పెడతా ఉండే. సో అది నాకు అంటుకపోయింది అనమాట. సో అట్లా నాకంత సీన్ లేదు, బట్ మా దగ్గర నుండి ఈ అపారెంట్లీ అన్న పదం తస్కరించింది అనమాట. అట్లనే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి తస్కరించుతూ ఉంటాం, కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉంటాం, రైట్? సో నేను చాలా ఏళ్ల కింద, ఒక మూడేళ్ల కింద, సామవేదం అని ఒక గురువు గారిని కలిసిన, ఎందుకంటే గురు పౌర్ణిమ కాబట్టి ప్రస్తావన చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అందులో ఆయన ఒక ప్రశ్న అడిగిన, ఏంది అని అంటే, పీకడ్ గాని లెక్క ముందటికి వెళ్ళి, సార్ అంటే ఇప్పుడు మనం వ్యవహారిక జీవితాన్ని స్పిరిచువల్ జీవితాన్ని ఎట్లా కలపాలి అని అంటే అడిగిన. ఏం మాట్లాడుతున్నా బాబు అని అన్నాడు. అంటే సారీ సార్ అంటే వ్యావహారిక జీవితాన్ని స్పిరిచువాలిటీని అసలు కలపగలమా అన్నట్టు కొంచెం ఆరోగెన్స్ తగ్గించి దాని పేరు ఏమంటారు వినమ్రతతో అడిగా. అప్పుడు ఆయన ఉండి ఒక మాట అన్నాడు. ఏంది అని అంటే, ఈ మీరు వెస్టర్న్ అంటే అమెరికాకి మనం అందరం వచ్చినాం కాబట్టి వ్యావహారికాన్ని అండ్ స్పిరిచువాలిటీని పక్క పక్కకు చేస్తున్నాం, కానీ ఆయన ప్రకారం ఆర్ మన గురువుల ప్రకారం దే ఆర్ నాట్ డిఫరెంట్ అని ఆయన చెప్పిండ్రు. కాబట్టి వ్యావహారికాన్ని అండ్ స్పిరిచువాలిటీని పక్క పక్కకు చేస్తున్నాం, కానీ ఆయన ప్రకారం ఆర్ మన గురువుల ప్రకారం దే ఆర్ నాట్ డిఫరెంట్ అని ఆయన చెప్పిండ్రు. అది ఎట్లా అని చెప్పడానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ హీ గేవ్ వాస్ అబౌట్ వేదవ్యాసుల వారు. ఇది పాయింట్. అంటే ఇప్పుడే ప్రవచనం లెక్క మొత్తం ఇక్కడే చెప్పినా అనుకో బోడగడుతుంది కదా. సో అందుకని ఒక మంచి మాస్ పాట వినేసి మళ్ళా మనం మాట్లాడుకుందాం.

అది అయితే సామవేదం గారు అంటే సామవేదం గారు, చాగంటి గారు, గరికపాటి గారు, ఇట్లా మన తెలుగు వాళ్ళకు ఉన్న ఒక గొప్ప అదేంది అంటే గురువులు, ఇట్లా నేను పేరేమంటారు పరోక్షంగా వీళ్ళందరూ మనకు గురువులే అనమాట. సో వాళ్ళని తలుచుకొని ఇవాళ మన షో లోపల వాళ్ళ లెక్క కాపీ కొట్టి తస్కరించి మాట్లాడదామని ప్లాన్ అనమాట. ఇప్పుడు ఈ వేదవ్యాసాల గురించి మన పిల్లలకి, మనకు, మన తాతలకి, మన ముత్తాతలకి వీళ్ళందరికీ ఎందుకు తెలవాలి, ఇది ఫస్ట్ ప్రశ్న. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ అస్ డజంట్ నో దట్ హీ వాజ్ ద వన్ హూ గేవ్ అస్ లలిత ఎల్ఎస్ఎన్ అంటే లలిత సహస్రనామం, విఎస్ఎన్ విష్ణు సహస్రనామం. మనందరికి అంటే ఇంట్లో రెగ్యులర్ గా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ చదువుతారు, బట్ మనకు అసలు ఆరిజిన్ ఏంది, ఆరిజిన్ స్టోరీ ఏందో తెలియదు. ఇప్పుడు అసలు ఈయన థాట్ ప్రాసెస్ ఏంది, ఇవన్నీ మనకి ఇవ్వడానికి వెనకాలన్న థాట్ ప్రాసెస్ ఏంది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇది తెలుసుకునే ముందు యూ హ్యావ్ టు నో అబౌట్ సమ్మన్ అంటే మీకు ఒక శ్లోకం ఉంటది ఏంది అని అంటే వ్యాసం వశిష్ట నప్తారం శాక్తేయ పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇది ఒక శ్లోకం ఉంటది. మీరు ఒకవేళ విష్ణు సహస్రనామాలలోంటే ఇంట్రొడక్షన్ లోపలికి ఇదే ఉంటది అనమాట. అంటే మీరు ఆరిజిన్ ఎక్కడ అని అంటే అక్కడ ఎక్కడో రామాయణం లోపల వశిష్ఠుల కాలంలో మొదలైంది బీజం. ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే రాముని సంకల్పం ఏంది అని అంటే లోకం మొత్తం ధర్మంతో నిండడం, రైట్? ఈ సంకల్పం ఎక్కడ నుండి వచ్చింది, వశిష్ఠుల దగ్గర నుండి, రైట్? అప్పుడు అప్పటి నుండి ఆయన మైండ్ లో మెదిలిన థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రూప అంటే హీ లిటరలీ వేదవ్యాస లిటరలీ విజువలైజ్డ్ వాట్ వశిష్ఠ డ్రీమ్డ్ అంటే ఒక

ఎగ్జాక్ట్లీ పాట పాడడానికి ధీరజ్ గారు వచ్చాడు. యా సారీ. అయితే ఇప్పుడు మనం కాంప్లెక్సిటీస్ ఎట్లా ఈయన సాల్వ్ చేసిన అని మాట్లాడుకోవాలి. పాయింట్ నెంబర్ వన్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ ఛాలెంజ్ మనందరికి అంటే మన భారతీయులకి ఏంటి అని అంటే, ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. ఆ ఉన్న నాలెడ్జ్ ఏంటి అని అంటే వేదాలు మాత్రమే. సో ఆ వేదాలు ఎట్లా, ఓన్లీ కొంతమందికి మాత్రమే యాక్సెసిబుల్ ఉండే. అండ్ అందులో కూడా ఇప్పుడు నాలుగని అంటున్నారు కానీ ఒకప్పుడు వేదత్రయీం అని అంటుండే. ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, వేదత్రయీం అని ఎందుకు అంటుండే అని అంటే, దాని లోపల గద్యం, పద్యం, ప్రోస్ పోయట్రీ అండ్ ఇంకోటి ఏదో ఉంటుండే బ్రో, పాటలు. యా ప్రోస్ పోయట్రీ అండ్ పాటలు లెక్క ఉంటుండే. దాన్నే మన పెద్దోళ్ళు ఏమంటుండే అంటే, రుక్కులు, యశస్సులు, సామములు అన్నట్టు అంటూ ఉండే.

0: అది అక్కడ నుండి ఈ అంటే ప్రోస్ పోయట్రీ పాటల దగ్గర నుండి తీసేసి ఒక నాలుగు పార్ట్స్ ఆయన డివైడ్ చేసిండు. దీని తర్వాత ఆయన చదువుకున్నాడు, ఆయన క్లాసిఫై చేసినాక ఇప్పుడు అమ్మ ఇంత కాంప్లికేటెడ్ ఉన్నాయంద్రా బాబు, ఎందుకనంటే డైరెక్ట్ బ్రహ్మ మొహాల నుండే వచ్చినాయని అంటారు, ఎంత డిఫికల్ట్ కదా. సో ఆయన ఏం చేసిండు అనంటే మన పిల్లలకు అర్థం కాదు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాథ్స్ క్లాస్ లో పోయినావు, ట్యూషన్స్ పోయినావు, పోగానే నీకు ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చి నీ మొహాన కొట్టి సాల్వ్ చేయరా అని అన్నాడు. ట్రిగ్నోమెట్రీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇచ్చి కమాన్ ఎంజాయ్ డూ ద క్యాలిక్యులేషన్స్ అని అంటే నీ మొహం ఎట్లుంటది, సార్ ఏం సార్ ఇది పాముంది అని అంటావు కదా. అట్లనే వేదాలు కూడా గట్లా అయ్యేసరికి పాపం పిల్లలకు అర్థం కాదని చెప్పి ఆయన ఏం చేసిండు, కొంచెం లిమిట్ తగ్గించి వేదాంతాలు అని స్టార్ట్ చేసిండు. ఈ వేదాంతం అని అంటే ఏంది అని అంటే ఆ వేదాలలో ఉన్న సారాన్ని కొంచెం థియరమ్స్ లెక్క డివైడ్ చేసిండు. ఈ థియరమ్స్ నుండి ఏం చేసిండ్రు అని అంటే డిఫరెంట్ చాప్టర్స్ లెక్క దీని పేరు ఏమంటారు ఉపనిషత్తులు, ఇవి డివైడ్ చేసిండు. ఈ ఉపనిషత్తులు కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయని చెప్పి పౌరాణాలు అని డివైడ్ చేసిండ్రు. పెద్ద ఎన్టీఆర్ గారి ముఖ్యమా అని చెప్పి మనకు పౌరాణికాలు చాలా వచ్చినాయి, అంటే అందులోపల కొంచెం అటు ఇటు ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆయన పుణ్యం వల్లనే కదా మనకు ఈ క్యారెక్టర్ ఇట్లుంటది, వీళ్ళు ఇట్లుంటారు, వాళ్ళు అట్లుంటారు అని తెలిసింది. వీ హ్యావ్ టు బి గ్లాడ్ ఫర్ దట్. అండ్ ఇందాక కార్తికేయ కాల్ చేసి ఒక ఫ్యాక్ట్ చెప్పిండ్రు, ఏంటి అని అంటే వేదవ్యాసుని ఒరిజినల్ పేరు కృష్ణ ద్వైపాయనుడు. కార్తికేయ గుడ్ జాబ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: calibration knowledge, though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. Vari Sini Prasthananloni. ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్?
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
9: వెల్కమ్ బ్యాక్. అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అర్ధగంట అయిపోయింది. సో మనం ఇవాళ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అని అంటే, సరే, వేదవ్యాసుల వారు ఏ థాట్ ప్రాసెస్ తోటి మనకు ఇన్ని పుస్తకాలను ఇచ్చిండ్రు. అంటే లైబ్రరీలో కూడా సరిపోవు అన్నమాట, అన్ని పుస్తకాలు ఇచ్చిండు పెద్ద ఆయన. ఆయన కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చోవచ్చు కదా, ఇన్ని కాంప్లికేటెడ్ పుస్తకాలు ఇస్తే ఇవ్వడం వల్ల అయితే చదవడం. అందుకనే ఆయన కాంప్లికేషన్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి ఇంకొక వాళ్ళు కూడా వచ్చిండ్రు. హీఈస్ కాల్డ్ ఆదిశంకరులు. మనం ఆయన గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈయన ఏం చేసిండ్రు, ఆయన ఏం చేసిండ్రు అని కాకుండా వీళ్ల వల్ల మనకేం అడ్వాంటేజ్? ఎందుకనంటే మనం కలియుగంలో ఉన్నాం, అందులోనూ ఒక క్యాపిటలిస్టిక్ వరల్డ్ ఉన్నాం. ఏది చూసినా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద బెనిఫిట్. అండ్ వాళ్ళు కూడా చేసింది ఏదో పనిలేక కాదు, వాళ్ళ ఉద్దేశం కూడా ఒక 2000 ఏళ్ళు అయినాక రేడియో సురభి లోపల ధీరజ్ గారు వచ్చి ఓకే నేను రాసిన పుస్తకం గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళు రాసిండ్రు. సో అది నా గొప్పతనం కాదు, వాళ్ళు ఇచ్చిన ఔదార్యం, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇది పాయింట్. మనం మెల్లమెల్లగా ఆ ఉపనిషత్తులు, ఆ వేదాంతాలు, దాన్ని మన లైఫ్ కి ఎట్లా ఇంప్లై చేసుకోవచ్చు అవన్నీ ముచ్చట్లో పెట్టుకుందాం. ప్రస్తుతానికైతే పాట వేసి వచ్చేద్దాం.

ఎస్ బై ద వే గురువు గారు అంటే గుర్తొచ్చింది, మన గణపతి సత్యానంద స్వామి వారు ఇక్కడే ఉన్నారు, మన డాలస్ లో చూసిన ఎంత ఆనందంగా ఉండేనా. హోప్ఫుల్లీ ఆయన కూడా మళ్ళీ భాగవత శ్రవణం మొదలు పెడతారని, భాగవతం చెప్పడం మొదలు పెడతారని ఆశిస్తున్నా. ఎందుకనంటే ఆయన ఒక రాగాలతోటి పాటలతోటి చెప్తారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వేదవ్యాసుల వారు, ఈయన ఏం చేసిండ్రు రాబోయే అని అంటే, ఫస్ట్లీ మొత్తం కాంప్లికేషన్స్ తోటి ఉన్నది. ఎందుకు కాంప్లికేషన్స్ అంటున్నా అంటే, ఒక ప్రోస్ పోయట్రీ లెక్క రెండే ఉండవు మన దగ్గర. ఎట్లా అంటే రిచువల్స్ ఉంటాయి, తంతు ఉంటది, మంత్రం ఉంటది, యంత్రం ఉంటది, ఏది కావాలంటే గది ఉంటది. దాన్ని ఆయన ఏం చేసిండ్రు అని అంటే ప్రాపర్ గా క్లాసిఫై చేసిండ్రు. ఓకే, లెట్ మీ గివ్ ఆల్ ద హింట్స్, మంత్రాలన్నిటి నేను ఋగ్వేదంలో పెడతా. ఓకే, ఈ యజ్ఞాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, తద్దినాలు, ఇవన్నీ నేను ఒక దగ్గర పెడతా, దాన్ని యజుర్వేదం అని పెట్టిండ్రు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు మన లోపల కొంతమంది పాటలు మంచిగా పాడతారు, రైట్? ఈ పాటలన్నిటి నీడ పెట్టాలి, దానికి కూడా ఒక వేదం పెట్టిండ్రు. అంటే పాటలంటే పాటలని కాదు, ఆ రాగయుక్తంగా ఏదైతే ఉంటుందో దాన్ని అంతా ఒక దగ్గర పెట్టిండ్రు, దాన్నే సామవేదంలో పెట్టిండ్రు. ఇప్పుడు యజుర్వేద అథర్వణ వేదం ఏంది అని మీరు అడగచ్చు. అయిపోయింది కదా, రిచువల్స్ అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, పద్యాలు అయిపోయినాయి, మంత్రాలు అయిపోయినాయి, ఇక మిగిలింది ఏంది అని అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. నువ్వు ఫస్ట్ వేదంలో చదివింది ఫోర్త్ వేదం లోపల ఎట్లా అప్లై చేస్తావు, ఏది అప్లై చేస్తే దాని రిజల్ట్ ఎట్లుంటుంది. అంటే ఫిజిక్స్ పరంగా చెప్పాలంటే కాస్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, ఆల్ దోస్ కాస్ అండ్ ఎఫెక్ట్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ అథర్వ వేదం. సో మన లోపల అంటే మన దగ్గర పెద్ద పెద్ద వేద పండితులు ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు రెస్పెక్ట్ చేయాలరా మామ అని అంటే, అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, చాలా వరకు సినిమాల లోపల మధ్యలో ఎట్లా పడితే అట్లా కామెడీలు చేస్తా ఉండే మన వాళ్ళ మీద. సో వాళ్ళకి తెలిసిన వాటిల లోపల మనకు దాని పేరు ఏమంటారు, ఆగింజ అంతా కూడా తెలియదు అనమాట, పాయింట్ నెంబర్ వన్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు జస్ట్ ఇట్లా ఒక రకమైన అటైర్లు ఉండేసరికి అరే ఏంద్రా ఇది కామెడీ అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆడిసీ ఆర్ థార్ సినిమా చూడండి, లిటరల్ గా ఈ వేద పండితులు ఏదైతే ఒక రూపకంగా ఉంటారో అదే రూపకంగా వీళ్ళందరూ ఉంటుండే ఒకప్పుడు. లైవ్ ఎగ్జాంపుల్ పరశురాముల వారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మళ్ళా మనం ఆఫ్ బీట్ వెళ్ళిపోతున్నాం, ADHD. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

మాంగళ్యం ఈ మాంగళ్యం కట్టే పెళ్లి ఇవన్నీ కూడా ఈ తంతులు ఉంటాయి కదా, ఇవన్నీ చేసేది మన యజుర్వేదంలో వేదవ్యాసుల వారు చెప్పిందే అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే, వేదాల ద్వారా ఆయన మనకేం నేర్పించారు, వేదాలు జస్ట్ జ్ఞాన సారాలు అక్కడ పెట్టిండు, దాని తర్వాత దాన్ని ఎట్లా అప్లై చేయాలి, ఈ గురు పూర్ణిమ వెనకాల గింతున్నదనమాట. అంటే నాలెడ్జ్ ఒక్కటే ఇవ్వడం కాదు, ఆ నాలెడ్జ్ ని ఎట్లా ప్రజలకు అందించాలి, హౌ యూ హ్యావ్ టు టీచ్ అనే విధానాన్ని వేద వ్యాసుల వారు చెప్పిందనమాట. ఆయన వెనుక ఆయన కింది దగ్గరకు వస్తా ఉంటే గోవిందాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, అద్వైత మత స్థాపకులు, విశిష్ట అద్వైత మత స్థాపకులు, ఇంకా వీళ్ళెవరు వైష్ణవులు, శాక్తేయులు, ఇట్లా మస్తు మంది వచ్చిందనమాట. బట్ ఎట్ ది ఎండ్ వాళ్ళందరికీ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏంటి, ఇదే అనమాట. ఇప్పుడు మనం ఏపీఐస్ రాసేటప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉంటాయి చూడు, ఆ కాంట్రాక్ట్ అన్నింటిని ఎవరు స్టార్ట్ చేసిందనంటే వేదవ్యాసుల వారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇంత నాలెడ్జ్ వచ్చింది, వెరీ గుడ్, అందరూ ప్రాపర్ గా బతకాలి కదా, లే ఎడ బతికిండు, ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా బతుకుతా ఉండే. ఎప్పుడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు అంటే, నాలెడ్జ్ ఇవ్వడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోవడం ఒకటే పాయింట్ కాదు, ఆర్గనైజింగ్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాస్క్ అని అనుకున్నాడు. ఎట్లా, ఇప్పుడు నేను నీకు వేదాల దగ్గర యోపాం పుష్పం వేదాపు మాట్లాడినాం అనుకో, ఏం మాట్లాడుతున్నావు సార్ అని అంటావు కదా. అదే నేను నీకు కథారూపకంగా చెప్పిన, అరే ఒక చిన్న బాబు అండే, చిన్న బాబు అడవులో కోగానే వానికి ఆకలి అయింది, ఆకలి అయితే వాడు చెట్లను అది ఇది చేసుకుని ఏదో ఇట్లా కథ లెక్క చెప్పినా అనుకో, అనగానే కథ, ఏ చిన్న పొరగాడు కూడా కథ వినుకుంటూ తింటాడు కదా. మనం కూడా ఈ నాలెడ్జ్ ని కథారూపకంగా వినాలి అని చెప్పి ఫస్ట్ మనకేం చేసినంటే ఉపనిషత్తులు ఇచ్చిండ్రు. ఈ ఉపనిషత్తులలో మనలోకి ఏమర్థమైంది, ఈ పాట విన్నాక మనం మాట్లాడుకుందాం.

ఎగ్జాక్ట్లీ, ఇట్లనే ఉపనిషత్తులు కూడా మన వాళ్ళందరికీ ఇచ్చిండ్రు. ఈ ఉపనిషత్తులు ఇవ్వగానే ఏమైంది మన వాళ్ళు, అంటే బేసికల్ ఉపనిషత్తుల లోపల ఏముంటది అని అంటే, పెద్ద పెద్ద ప్రశ్నలు అడగాలి భయ్య అని అంటాడు. ఏంది, హూ ఆమ్ ఐ, వాట్ ఈస్ కాన్షియస్నెస్, అసలు బ్రాహ్మణ్ అంటే ఎవరు, అంటే బ్రాహ్మణ్ అంటే క్యాస్ట్ కాదు, మీరు మళ్ళా రుణులు చేయకండి, వాట్ ఈస్ బ్రాహ్మణ్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, అసలు పుట్టుక ముందు ఏం జరుగుతుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడగమని అంటాడు ఎవరు, వేదవ్యాసుల వారు. ఇప్పుడు మన వాళ్ళకి రెగ్యులర్ ప్రశ్నలే అడగనికి రాదు. అట్లాంటిది ఇంత పెద్ద పెద్ద క్లిష్టమైన ప్రశ్నలు అడిగితే ఏడబోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, వేదాలలో ఉన్న ఫిలాసఫికల్ ఎసెన్స్ అన్నింటినీ మెల్లగా మెల్లగా మెల్లగా పట్టుకొచ్చి మనకు ఉపనిషత్తులకి ఇచ్చింది. అది అయిపోద్దా, లే ఇక్కడ డెప్త్ మాత్రమే ఉంది, సింప్లిఫికేషన్ ఏడా కిదర్ హై అని అన్నాడు అనమాట. సో అంటే ఇంకోటి ఏంది అని అంటే, ఒక విధంగా ఇట్లా చూడొచ్చు, ఇంకోటి లెటర్ తయారైంది అని అంటే, ఇదంతా విని ఎవడు పని చేయకుండా ఇంట్లో కూర్చుని మొదలు పెట్టిండు, ఇంట్లో కూర్చున్నాడు వాడు, లేకపోతే అడవుల వాడు తిరుగుడు, ఎందుకంటే నాకు బ్రహ్మాన్ని తెలియాలి, అది తెలియాలి, ఇది తెలియాలని చెప్పి కర్మను ఆపి వాడు వప్పిండ్రు. సో ఎప్పుడైతే కర్మను ఆపేస్తారో వరల్డ్ యొక్క మూమెంట్ ఆగిపోతుంది. సో పెద్ద పెద్ద పండితులు అంటే, ఇప్పుడు మీరు శంకర మఠంలో గాని పెద్ద పెద్ద మఠాలలో గాని, వాళ్ళు ఎవరు సన్యాసాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యరు. ఇప్పుడు నేను వెళ్ళి, సార్ నేను 10 పుస్తకాలు చదివినా నాకు సన్యాసాన్ని ఇవ్వండి సార్ అని అన్నా అనుకో, ఫస్ట్ ఆయన కాళ్ళకి చెప్పులు ఉంటాయి కదా, ఇచ్చాని ఇసు చెప్తాడు. సో అట్లా అనమాట, ఎవరు పడితే వాడు వెళ్ళి నేను సన్యాసిని అవుతానంటే చెల్వెచెల్లని అంటారు. ఎందుకు అని అంటే, దానికి కూడా నిష్ట, ధర్మం, అనుష్ఠానం ఇవన్నీ ఉంటాయి అనమాట. జస్ట్ పుస్తకాలు చదివినా నాకు నాలెడ్జ్ ఉంది నేను సన్యాసం అయితా అంటే కట్టించుకొని పెడతారు అనమాట. అది పాయింట్. నెక్స్ట్ ఏంది అని అంటే, ఇది అర్థం చేసుకున్నాక ఈ డెప్త్ ని పక్కకు పెట్టి కర్మను ఎట్లా ఆచరించాలి అని చెప్పడానికే నీకు మస్తు పురాణాలు ఇచ్చిండ్రు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీకు లలిత సహస్రనామాలు వింటారు కదా, దాంట్లో ఒక పాయింట్ ఉంటది, భండాసుర వధ, అభండాసుర వధ అని. అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ చదువుతా ఉంటే అడుగుతా ఉండే, అమ్మా ఈ భండాసుర వధ అంటే ఏంది, అసలు ఏం చేస్తారు ఈమె అని, ఐ మీన్ అసలు ఈ యుద్ధం ఏంది, ఈ ప్రాసెస్ ఏంది అని అడుగుతా ఉండే. అప్పుడు మా అమ్మ ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంది, అప్పుడు నాకు అర్థం కాలే, ఇప్పుడు కొంచెం పెద్దగైనాక చదివితే అర్థమైంది. అదేంది, ఈ పాట అయిపోయినాక మనం మాట్లాడుకుందాం.

ముఖ్యం. ఇప్పుడు ఒక్కసారి ఫిలాసఫీ ముందట పెట్టేసరికి ఎవరికి ఏం చేయను అర్థం కాలే. అట్లాంటప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి కదా. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చూపించిండ్రు అంటే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు అని అంటే, నీకు మోడర్న్ జనరేషన్ కి అర్థం కావాలి అని అంటే, నీకు ఒకవేళ ఈగో ఉందనుకో, చాలా ఎక్కువ ఈగో ఉందనుకో, నువ్వేమైతావు, ఎట్ ది ఎండ్ నువ్వే సఫర్ అవుతావు, రైట్. ఇప్పుడు నేను నీకు ఇది ఫిలాసఫికల్ గా చెప్పినా అనుకో, అరే నాన్న నీ లోపల ఈగో ఉన్నట్టు ఉంటుందిరా, నువ్వు దాన్ని మెల్లగా తీసేయాలరా అని అంటే, ఎచ్చల్ బెచ్చల్ అని నన్ను తిడతావు, రైట్. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, నీకు ఒక కథ చెప్తా. అరే మా దోస్తు గారు ఉండే, వాని పేరు గజేంద్ర, వాడికి ఇట్లనే నీ లెక్క ఏతులకు పోయి నూతులకు దిగిండు కథ. మనకి ఈతరాలే ఒక ముసలు పట్టుకుంది, దీన్నే మన వాళ్ళు గజేంద్ర మోక్షం అని పెట్టిండు. సో ఈగో పక్కకు పెట్టి అన్యదా శరణం నసి తమయో శరణం మమ అన్నప్పుడు, ఎంత ప్రాబ్లంలున్నా ఆయన వచ్చి ఆదుకుంటాడో అని చెప్ప నీకు గట్లాంటి కథలు ఇచ్చా. అంటే అది ఉపనిషత్తులలో చెప్పిండని కాదు నా ఉద్దేశం, అది భాగవతంలో చెప్తారు. బట్ అట్లా కొన్ని కథలు ఇచ్చి యూ హ్యావ్ టు యాక్ట్ అని చెప్పిండనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ పాయింట్, మనం ఏదో మాట్లాడుకుంటా ఉండే భండాసుర వధ. ఈ భండాసుర వధ వెనకాల ఉన్న తత్వం ఏందో నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ చెప్పిండే, బట్ బొంగు అర్థం కాలే అప్పుడు. ఇప్పుడు కొద్ది గొప్ప అర్థమైతుండే. సో భండాసుర అనే ఒక విలన్ ఉంటాడు. ఈ భండాసుర అంటే లైక్ మనం అనుకున్నట్టు ఇట్లా ఒక వికృత రూపకంగా గట్లా గిట్లా ఉండేటోడు కాదట. సామవేదం గారు లలితోపాఖ్యానం అని ఒక పుస్తకంలో చెప్తాడు. అది ఎట్లా అని అంటే, మన లోపలుండే దరిద్రాలు అన్నమాట. మన లోపలుండే ఇది ఇందాక అన్నట్టు ఈగో, గ్రీడ్, కామం, క్రోధం, వీటిలో చూడాలని ఒక కోరిక, ఇవన్నీ ఉంటాయి కదా గవ అన్నమాట. సో అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత చెప్తున్నాను, నేను పతిదిగాని కాదు, అదే ఆల్వేసే పెద్ద అది. బట్ అట్లీస్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారుతాడనే ఒక ఆశ ఎవడు తీరచ్చు కాదు. సో ఇప్పటికైతే ఒక పాట మీసొచ్చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యు సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
5: అమ్మా, సాటర్డే మూవీ?
2: మనబడి క్లాస్.
5: అమ్మా,
2: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు ఒక్క
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ

సో గైస్, బై ఎనీ ఛాన్స్ మీకు ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? డూ యూ నో ద కౌంట్? ఉపనిషత్తులు ఎన్నున్నాయని కౌంట్ తెలిస్తే యూ కెన్ కాల్ మీ 972-6361-966. ఎందుకంటే దాని నుండి ఇంకా చాలా డెరివేటివ్స్ వచ్చినాయి. ఆ డెరివేటివ్స్ ఏంది, అప్లికేషన్స్ ఏంది, ఇవన్నీ మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉందిగా. ఈ పాట వినేసి వచ్చేయండి అందులోపు.

ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల లోపల ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పడానికి మనకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చిండు, వాడే అర్జునుడు. ఆ అర్జునుడికి ఒక దోస్తుగాడు కావాలి కదా, అంటే వాని ప్రాబ్లమ్స్ లో నుండి బయటికి రానికి, వాడే కృష్ణుడు. సో వీళ్ళిద్దరిని పెట్టి, అంటే అఫ్కోర్స్ వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, ధర్మరాజు, భీముడు, భీష్ముడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ పెట్టి ఆడించిన ఒక నాటకమే మహాభారతం. అసలు ఎందుకు వచ్చింది మహాభారతం అని అంటే, అదే ఇందాక చెప్పినట్టు ఉపనిషద్ లోపల సారమంతా అర్థం చేసుకుని జనాలందరూ నిర్వీర్యులు అయిపోయారు. నిర్వీర్యులు ఇన్ ద సెన్స్ లైక్ దేవర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. సో అప్పుడు వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంది అసలు ధర్మం, ఏంది అధర్మం, ఏంది ఎట్లా అని. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ని పోగొట్టడానికి ఒకడు రావాలి, ఒకడు చెప్పాలి. అది ఎవరు చెప్పిండ్రు? మన కృష్ణుడు. ఎగ్జాక్ట్లీ. సో నీకు మొత్తం భగవద్గీత మొత్తం ఏంద్రాబయ్యర్ అంటే ఇదే అనమాట, హౌ టు గో ఫ్రమ్ దిస్ ఇన్యాక్షన్ టు యాక్షన్ కదా. సో ఇప్పుడైతే ఒక పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం.

ఇప్పుడు మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మహాభారతాన్ని అదేదో యుద్ధం గురించి అయ్యే కథలాగా కాకుండా ఒక్కొక్క పర్వాన్ని అర్థం చేసుకోవాలి మనం. అండ్ ఎందుకు అని అంటే ప్రతి క్యారెక్టర్ వెనకాల దేర్ ఇస్ దిస్ హిడెన్ సైకాలజీ. ఎక్కడి నుండి అనంటే భీష్ముని కథ దగ్గర నుండి లాస్ట్ కి కర్ణుడు అనే మాట వెనకాల వరకు, అంటే ద్రౌపది అనే మాట వెనకాల వరకు హౌ గ్రీడ్ గాని, హౌ కన్ఫ్యూజన్ గాని, ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ నెగటివ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ హ్యూమన్స్. అంటే ఇక్కడ ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అని ఉండదు. ఎప్పుడైతే ఒకరు ధర్మాన్ని పట్టుకుంటారో దోస్ ఆర్ ది ప్రొటాగనిస్ట్స్, ఎప్పుడైతే ఒకడు అధర్మాన్ని పట్టుకుంటాడో వాడు యాంటాగనిస్ట్. ధర్మాన్ని పట్టుకుంటాడు వీళ్ళు అని తెలిసే విధానం, ఐ మీన్ ఎట్లా తెలుస్తుంది నీకు అని అంటే దేర్ ఆర్ సర్టెన్ వేస్ వేర్ కృష్ణ ఎంటర్స్ ఇన్ టు దేర్ లైఫ్. అది అప్పుడు మీరు అంటే ఆ ఇంటరాక్షన్స్ విని, ఆ ఇంటరాక్షన్ లో ఉన్న డైలాగులు అర్థం చేసుకుని, అంటే అప్పుడు నీకు ఏం అర్థమవుతుంది అని అంటే ఓకే, నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ధర్మరాజు లెక్క యాక్షన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ధర్మరాజు లెక్క చేసుకున్నా అని చెప్పి నలుగురు కలిసి ఒక పిల్లని చేసుకోవాలి అట్లా కాదు. అది దానికి ఒక మళ్ళా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అంటే నీకు ఒక సిచ్యువేషన్ లో వర్క్ అయ్యేది ఇంకో సిచ్యువేషన్ లో వర్క్ కాదు. ఒక కాలానికి ఒక యుగానికి నడిచేది ఇంకో దగ్గర నడవదు. సో నీకు అందుకనే దెర్ ఇస్ దిస్ మనుస్మృతి, ఇంకొకళ్ళు పరాశర స్మృతి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క స్మృతులు మనకి ఇచ్చిందనమాట. నౌ యూ మైట్ ఆస్క్, అసలు ఈ శృతులేంది, స్మృతులేంది, ఈ పురాణాలేంది, అసలు గిన్ని పుస్తకాలు ఎందుకు? అన్యమతాలు అన్య వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఒకటే పుస్తకం, ఒకటే గ్రంథం, ఇక తూచా తప్పకుండా వాళ్ళు అదే పాటించాలి. దట్ ఈస్ వెరీ గుడ్ కదా, సింపుల్ గా ఉంది. మనకు అట్లా కాదు. ఇఫ్ యూ లుక్ అంటే కొంచెం అర్థం చేసుకున్నాం అనుకో, నీకు దెర్ ఇస్ దిస్ ఫ్రీడమ్. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదని కాదు, వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రీడమ్ ఉంది. మనకి ఎట్లా అంటే నీకు, నువ్వు ఒకవేళ లైక్ ఇఫ్ యూఆర్ ఇన్ టు నంబర్స్ న్యూమరాలజీ అనుకో, కనద మహర్షి అని ఒక ఆయన ఉంటాడు, ఆర్యభట్ట అని ఒక ఆయన ఉంటాడు, అండ్ వాళ్ళు బిలీవ్ చేసే ఒక సిస్టమ్ ఉంటది, దాని గురించి రీసెర్చ్ చేయొచ్చు. ఒకవేళ నీకు ఆటమ్స్ అని అంటే, సారీ ఇందాక కనద మహర్షి అని అన్నా కదా, ఆయన ఆటమ్స్ కి రిలేటెడ్. ఐమ్ లిటరలీ సేయింగ్ దేర్ వర్ పీపుల్ హూ యూజ్ టు బిలీవ్ ఇన్ ఆటమ్స్, లైక్ దేవుడు అనేటోడు ఎక్కడో కాదు, ఆటమ్స్ లోనే ఉన్నాడు. దట్ ఆటమ్స్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు పను, ఐ మీన్ అను పరమాణు అని అంటారు కదా, వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు అన్నట్టు. అంటే శక్తికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తుండే. కొంచెం లెంత్ ఎక్కువైంది, మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం. The cool.

అసైపోతారా భయ్ మ్యాథ్స్ లో. అది ఆ ఫార్ములా ఏందిరా భయ్ అని అంటే భాగవతం. ఎస్, ఆ దశమ స్కందాలు గిన నీకు అర్థమయ్యి నీకు కొంచెం ఆ తత్వం వంట పట్టింది అని అంటే యువర్ యాజ్ గుడ్ హ్యూమన్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎందుకు అని అంటే ఫస్ట్లీ అందరూ మొదటవ స్కందం నుండి మొదలు పెడతారు. మనం మన ఫేవరెట్ దశమ స్కందం నుండి మొదలు పెడదాం. దశమ అంటే మొత్తం భాగవతం లోపల 12 స్కందాలు ఉంటాయి. స్కందాలు ఇస్ నథింగ్ బట్ చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ లోపల మనం చిన్నప్పుడు బీటెక్ కి ప్రిపేర్ అయినప్పుడు ఉంటుండే కదా 5 చాప్టర్స్ లోపల 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ రాట్లా ఇట్లా అని. సో మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే దశమ స్కందం. ఎందుకు అని అంటే ఇందులో భాగవతం లోపల కృష్ణుడు చేసిన లీలలు ఉంటాయి అన్నమాట. ఆ కృష్ణ లీలలు ఎట్లాంటివి అని అంటే అంటే అది వర్ణనాతీతం. అంటే నేను ఎంత చెప్పుకుంటా పోతే అంతసేపు ఇట్లా ఎనర్జీ వస్తుంది అనమాట. సో అది ఏడ నుండి మొదలు పెట్టాలి అని అంటే ఫస్ట్లీ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మొత్తం భాగవతం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కృష్ణుని వల్ల మునిమనవడు ఐ మీన్ నాట్ కృష్ణుడు అర్జునుడు ఈయన పేరు ఏంది బ్రో, అర్జునుడు కొడుకు పేరు ఏదో ఉంటుంది, అభిమన్యుని వల్ల మనవడు దగ్గర నుండి మొదలైతుంది. ఎస్, ఆయనకు చెప్పే కథ ఏదైతే ఉంటుందో, శుకుడు అని ఒక ఆయన ఉంటాడు, శుకుడు ఇంకొక ఆయన ఉంటారు బ్రో, రెండు ఉంటే నాకు ఇదే కన్ఫ్యూజన్. ఒకటేమో శుకుడు చెప్తాడు, ఇంకోటేమో వాళ్ళ నాన్న చెప్తాడు అనుకుంటారు, వాళ్ళ కొడుకు వైశంపాయనుడు చెప్తాడు, ఏదో ఉంటుంది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ నేను మెల్లెదారి క్లియర్ చేస్తా. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: ఎగ్జాక్ట్లీ. ఇట్లా మన క్రిస్టియన్ అంటే ఎట్లా ఉండదు అంటే శుకుడు వచ్చి పరీక్షిత్కి చెప్తాడు, అరే అసలు నువ్వు ఎట్లా పుట్టినావో తెలుసా, మీ ఎట్లా పుట్టా, మీ నాన్నగారు ఎలా పుట్టారో తెలుసా, దీని వెనకాలన్న దాని కారణం ఎవరో తెలుసా, అసలు మీ జీవితం మొత్తం ఇక్కడ నడవడానికి కారణం ఎవరో తెలుసా అని అంటే, ఇదంతా కాదు అసలు నీకు తెలుసా అని ముందు మన పరిస్థితి అడుగుతాం అనమాట. అసలు ఎవరు ఈ అన్ని గుణాలు, అంటే ఇది నేను రామాయణం నుండి ఏర్కొని వచ్చి చెప్తున్నా, లైక్ అసలు మా ఫ్యామిలీ వెనుక హిస్టరీ ఏంది, మా తాత ఎవడు, మా తాతకు తాత ఎవడు, ఆ తాతకు దోస్త్ ఎవడు, అసలు వీళ్ళందరి కథ ఏంది, జర కొంచెం టైం చూసుకొని నాకు చెప్పావా, ఎందుకంటే నాకు టైం లేదు కదా, సో అని చెప్పి మొదలు పెడతాడు. ఐ మీన్ అగైన్ మొత్తం భాగవతం ఎక్కడి నుండి మొదలవుతుంది రామా అని అంటే ఒక ప్రశ్న వల్ల, రైట్? అట్లనే మొత్తం రామాయణం ఏడ మొదలవుతుంది రాబయ్యి అని అంటే ఒక ప్రశ్న వల్ల. సో వాట్ వేదవ్యాస ఇస్ ట్రై.
1: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, రేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
10: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
12: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
13: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
14: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
16: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి వనిటిక, చమికవా పరాటా.
16: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
15: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలివరీ delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
17: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
0: So what I was trying to say was వేదవ్యాసుల వారు మనందరిని ఏమన్నారంటే ప్రశ్నించు, ఎందుకనంటే ప్రశ్నలతోటే పెద్ద పెద్ద కావ్యాలు పుట్టినాయి. భాగవతమే గాని రామాయణమే గాని ఇవన్నీ ఎడ నుండి ఉంటున్నాయి అంటే ఒక ప్రశ్న వల్ల. పరీక్షితుడు నా జన్మకు కారణమేంది అని అడిగినప్పుడు శుకమహాముని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు నీకు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు ఆ చోటుగా నువ్వు కూర్చోడ కూర్చో అని చెప్పి ఒక్కసారి ఎక్కడ మొదలు పెడతాడు అని అంటే ఈ పాట వింటే మీకే అర్థమవుతుంది.
18: సారిగమ కార్వా వెల్నెస్
0: ఇది కదా ఇది

అది భయ్య మ్యాటర్. ఆ పరీక్షితునికి అరే చోటు ఎట్లా కాదరా, అసలు మీ తాత ఎవరు అంటే ఆయననే మీనం మత్స్యం కూర్మ వరాహం ఇవన్నీ చెప్తాడు. అంటే కట్టే కొట్టే తెచ్చాడు కాకుండా డీటెయిల్ గా చెప్తాడు. ఆయన ఎట్లా చెప్తారు అని అంటే లైక్ దీని పేరు ఏమంటారు, ఒక కథ లెక్క చెప్తాడు. సో నువ్వు ఒక్కసారి వినేటప్పుడు నీ కథ లెక్క ఉంటది. నువ్వు వేదవ్యాసుల వారు రాసింది చదివినావు అనుకో, ఎన్ని నెంబర్ ఆఫ్ అంతరార్థాలు కనబడతాయి మనకు. అందుకనే ఒరిజినల్ చదవాలి, ఒరిజినల్ తెలుసుకోవాలి, ఎందుకు సినిమాలను నమ్మొద్దు అని అంటారు అని అంటే అంతరార్థాలు సినిమాలలో చూపెట్టలేరు. సో నీకు ఓన్లీ కథ మాత్రమే చూపెట్టగలరు. అండ్ నాలాంటి ఎవడని ఉన్నాడు అనుకో, నాలుగైదు మసాలాలు యాడ్ చేసి ఇంకా కొంచెం దాని పేరు అతిశయోక్తి ప్రదర్శిస్తారు. ఎందుకంటే దట్స్ వాట్ క్రియేటివిటీ ఆల్ అబౌట్ రైట్. సో అంతరార్థాలు 90% ఆఫ్ ది పీపుల్ వీ డోంట్ వాంట్, ఎందుకంటే అది అర్థం కాదు కదా, అందుకే దాన్ని అంతరార్థాలు అంటారు. సో ఐ మీన్ జస్ట్ కిడింగ్. సో మనం ఒక్కసారి ఆ పుస్తకాలు చదివితే మనకు దాని తత్వం అర్థమవుతుంది. ఎస్, అంతరార్థం ఇస్ నథింగ్ బట్ తత్వం ఆర్ మెటాఫర్స్. సో మీరు ఒకవేళ బైబిల్ తీసుకున్నా ఆర్ మన రీసెంట్ గా రిలీజ్ అయిన ఒడిసీ తీసుకున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ మెటాఫర్స్ అనమాట. నీకు ఒక్కసారి మెటాఫర్స్ అర్థమైందని అనుకో, అంటే ఓన్లీ భాగవతం అనే కాదు, యు టేక్ రామాయణ, యు టేక్ విఎస్ఎన్, అదే విష్ణు సహస్రనామం, లక్ష్మీ లలిత సహస్రనామం, వీటన్నిటికి ఏది తీసుకున్నా నీకు అంతరార్థాలు ఇన్ని దాగుంటాయో. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, అంటే ఇప్పుడు అర్థాలు అంతరార్థాలు తెలియకుంటే పూజ చేయలేమా అండి అని మీరు అడగొచ్చు. అట్లనే కాదు, నేను అనేది అట్లా చేస్తే మీకు ఫలితం వస్తుంది, పక్కా వస్తుంది. బట్ అంతరార్థం తెలిసింది అనుకోండి, నువ్వు ఇంకా ఒక క్వాయిస్ తోటి చేస్తావు, లైక్ యూ హ్యావ్ ద డిజైర్ టు డూ మోర్. అట్లా అదనమాట. అంటే పెద్ద పెద్దోళ్ళు అంటే మీరు ఋషులు మునులు ఎందుకు గింత తప్పిస్తారు, వాళ్ళు ఎందుకు పైసలు కోరుకోకుండా, నాకు అదే రామదాస్ సినిమా లోపల లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూడు, నాకు స్వర్గం లోపల రామనామం ఉంటుందా అలా ఇలా అని అంటే, లేదు అది లేని నాకెందుకు అని అంటారు కదా. ఎందుకు వాళ్ళంతా దేవనామం కొరకు తప్పిస్తారు అని అంటే ఈ అంతరార్థం వల్లనే. సో నీకు ఏదన్నా అర్థం కావాలి, లైక్ ఇట్స్ లైక్ ఎలిక్సర్. మన పచ్చి భాషలు చెప్పాను అంటే, ఇంగ్లీష్ భాషలు చెప్పానంటే, ఇట్స్ లైక్ దట్ ఎలిక్సిర్ ఆఫ్ ఎంటైర్ డివోషన్. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఎప్పుడు మనం కొన్ని ప్రకటనలు చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇవాళ మనం మాట్లాడిన విషయాలన్నీ మళ్ళా వినాలి అని అనుకుంటే, యూ కెన్ డౌన్లోడ్ ది యాప్, యూ కెన్ డౌన్లోడ్ ది యాప్ అండ్ చెక్ ఇన్ ద క్యాలెండర్. అక్కడికి పోయి ఆర్కైవ్స్ లోపల మొత్తం మనం మాట్లాడినంత ఉంటుంది అనమాట. సో తప్పకుండా వినేయండి. సో అందుకని దాని కొరకు మీరు ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో యూ హావ్ టు డౌన్లోడ్ అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, ఎందుకంటే ఆడ కూడా మన కంటెంట్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంత దిగదిగా ఇన్ని మాట్లాడడానికి ఆగాలి అవుతున్నది కదా, నాకైతే అవుతున్నది. సో ఒకవేళ మీరు వెజిటేరియన్లు అయితే మీకు మంచి ఆప్షన్స్ ఏటో బీలు ఉన్నాయి. మీరు అక్కడ ఇన్స్టాంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్, పిక్కిల్స్ ఇవన్నీ ఎంత కావాలంటే అంత, అంటే పైసలు కట్టాలనుకోండి. ఎక్కడ దొరుకుతున్నాయంటే ఏటో బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్నో, విజిట్ ఏటో బీ టెక్సాస్ .com ఆర్ కాల్ 214-872-2345. అండ్ అప్పుడప్పుడు తిన్నాక పనులలో మీ పనులలో నొప్ప, ఒకవేళ నొప్పి ఉంటే డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ దగ్గరికి వెళ్ళండి. మీకు కూడా నాలుగు పన్ను మీద పన్ను అనుకోండి, వీళ్ళ దగ్గర మంచి డీల్ ఉంటుందట. ఆ డీల్ ఏందో నాకు తెలియదు, వాళ్ళకే కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 972-484-5400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్స్ టుడే. వాళ్ళు క్లీన్ చేస్తారు, ఇంకేం కావాలంటే పనులు తీస్తారు, ఒకవేళ ఇంకేమైనా కావాలంటే అది కూడా చేస్తారు. అండ్ ఫైనల్ గా మిమ్మల్ని మంచిగా నవ్వుకుంటుండేటట్టు చేస్తారనమాట. సో బుక్ యువర్ అపాయింట్మెంట్స్ టుడే. అడ్రస్ కావాలి కదా, 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అండ్ ఫైనల్లీ మైత్రి రేడియో సురభి అంటే రెస్టారెంట్ ఉన్నది కదా మనకి, ఎక్కడ మన దింపేది ఏమంటారు, ఎర్వింగ్ ఉంది. ఎర్వింగ్ లో అయితే క్రేజీ టేస్ట్ ఉండదు, టేస్ట్ తో పాడు మీకు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ లో మస్తు వెరైటీలు పెడతారు, వెజ్ లో కొంచెం తక్కువ పెడతారు కానీ, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ అడ్జస్ట్. ఎందుకంటే స్వీట్లు ఉంటాయి, పన్నీర్ ఉంటుంది, రెండు మూడు స్టార్టర్లు ఉంటాయి, చపాతీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మంచి లొకేషన్ తోటి తిండి కావాలి అని అనుకుంటే యూ కెన్ గో టు మైత్రి. ఓ, మీ ఫేవరెట్ ఆర్జెస్ విల్ బి లైవ్ ఎట్ మైత్రీస్ ఎర్వింగ్ ఫ్రమ్ 11 AM టు 1 PM. Meeting you, entertaining you, eppudu, August 1st, taking selfies, sharing laughs, making your weekend even more memorable. So bring your family, bring your friends, okay, August 1st, ostunam, come spend fun-filled afternoon with us, eppudu, Maitri serving, see, ekkada, Maitri serving, eppudu, Saturday, August 1st, a time ki, 11 AM to 1 PM, adana mata. మెయిన్ ఇంపార్టెంట్ అని మర్చిపోయినా, ప్రభుదేవ గారు మన డాలస్ లోకి వచ్చిండ్రు. సో మీకు తెలిసిందే కదా, ఇండియన్ మైకేల్ జాక్సన్, ఇండియన్ డాన్స్ గాడ్ ఎవరు అని అంటే ప్రభుదేవ గారు. సో డాన్స్ కాన్సర్ట్ ఈస్ కమింగ్ టు టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్ ఆన్ ఫ్రైడే ఆగస్ట్ 1st. ఫ్రైడే ఆగస్ట్ 1st కాదనుకుంటా, ఫ్రైడే ఏమైతుంది,
ఫ్రైడే 31st, సారీ, ఎక్స్పీరియన్స్ అండ్ ఎలక్ట్రిఫైంగ్ ఈవెంట్ విత్ 100+ డాన్సర్స్ అండ్ ద కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవ హిమ్సెల్ఫ్. విఐపీ చెక్ ఇన్ బిగిన్స్ ఎట్ 5 PM, గేట్స్ ఓపెన్ ఎట్ 5:30, డీజే షో ఎట్ 6 అండ్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్స్ ఎట్ 7 PM. బుక్ యువర్ టికెట్స్ నౌ బై స్కానింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ కాల్ 248-233-3828. ప్రభుదేవ లైవ్ ఇన్ డాలస్. దాన్ని క్యూఆర్ కోడ్ కావాలంటే రేడియో సర్వ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, జరా తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి అన్నమాట. అండ్ ప్రభుదేవ అన్నాం కదా, ప్రభుదేవ గారి కొరకు ఒక చక్కటి పాట ఫర్ హిమ్.

0: అట్లనమాట డెడికేటెడ్ ప్రభుదేవ గారు, మీ ముందు కూడా నెక్స్ట్ వచ్చే 100 మంది ఇలానే డాన్స్ చేయాలని ఆశిస్తూ అండ్ డెఫినెట్లీ చేస్తారు కూడా. ఆగస్ట్ 1 డెఫినెట్లీ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు జనాలు, సో విల్ వాచ్ ఇట్. మెయిన్లీ మన టాపిక్ నుండి సైడ్ అయిపోయిన మేటరా. సో ఇంకా పాయింట్ ఏంటి అని అంటే, ఆ ప్రశ్న నుండి పుట్టిన కృష్ణుడి దగ్గర నుండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెట్టు ఎట్లెక్కాలి. ఎస్, ఇది మనం లైఫ్ లో నేర్చుకోవాలి. భాగవతంని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ దశమస్కందం. దశమస్కందం లోపల ఫస్ట్ పార్ట్ ఇస్ అరౌండ్ బృందావనం. బృందావనం లోపల కృష్ణుడికి ఎట్లుంటది అని అంటే, ఒక చిన్న పిల్లలా ఉంటాడు. మీకు అందరికి తెలిసిందే కదా ఎట్లా అని అంటే, ఆయనకు అప్పటి వరకు అంటే మీరు భాగవతంలో కృష్ణుడిని మహాభారతంలో కృష్ణుడిని కంపేర్ చేసిండు అనుకో, అసలు లైక్ ఒక్క క్వాలిటీ కూడా సేమ్ ఉండదు, ఎక్సెప్ట్ వన్ థింగ్, దట్ చీర్ఫుల్నెస్, ఎప్పుడు నవ్వుకుంటుండడం, ఇవి రెండు తప్ప ఇంకేం కామన్ ఉండదు. ఎందుకనంటే ఇక్కడేమో కుళ్ళు కూతంత్రం మధ్యలో పెరుగుతాడు, ఇక్కడేమో ప్రేమ ఆప్యాయతల మధ్యలో పెరుగుతాడు. సో అట్లా జనాలకు తగ్గట్టు ఎట్లా మారాలి. మనం ఫస్ట్ లో ఒక పాయింట్ అనుకున్నాం కదా, ధర్మం అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుంది, హౌ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ పర్సన్ టు పర్సన్, అదనమాట. సో ఈ బృందావన్ దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మోడర్న్ జనరేషన్ కెన్ లెర్న్ క్యూరియాసిటీ అండ్ ఆయనకు వాళ్ళ చుట్టూ ఉన్న దోస్తుగాల మీద ఎంత భరోసా ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, దట్ ప్లేఫుల్నెస్. కురుక్షేత్రం లాంటి అంత పెద్ద రణరంగంలో కూడా ఆయన కూర్చొని క్లాస్ విక్తా ఉంటాడు అర్జునుడికి, అరే మావకి ఇట్లా కాదురా అట్లా అని చెప్పి క్లాస్ విక్తాడు. అంటే యు కెన్ అండర్స్టాండ్ దట్ ఆడాసిటీ అని అంటారు కదా, ఆ ఆడాసిటీ మీ కృష్ణుని దగ్గర నుండి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒక్కసారి బృందావనం దాటినాక వాట్ యు హ్యావ్ ఇస్ మధుర. మనం ఇదంతా మళ్ళా మాట్లాడుకుందాం. బృందావనం లోపలేమో ఇన్నర్ చైల్డ్ గురించి, మథురాలోనేమో ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ ఓన్లీ హిస్ పేరెంట్స్, వాళ్ళ తాతగారు, నాకు ఇచ్చే గుర్తు కదా కృష్ణుడు, వాళ్ళ తాత పేరు ఉగ్రసేనుడు సూర్య ఏదో ఉంటది, ఆ చంద్రవంశాన్ని మొత్తాన్ని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డజంట్ బికమ్ ఎ కింగ్. ఆయన అక్కడ కింగ్ కాడు, కింగ్ మేకర్ అవుతాడు. రామునికి కృష్ణునికి తేడా ఎక్కడ వస్తుంది అని అంటే, కృష్ణ నెవర్ వాంట్స్ టు బికమ్ ఎ కింగ్, ఆయన కింగ్ మేకర్ అవుతాడు. వెదర్ ఇట్ ఈస్ ఇంద్రప్రస్థ, వెదర్ ఇట్ ఈస్ మథుర, వెదర్ ఇట్ ఈస్ ద్వారకా, ద్వారకాధీష్ ద్వారకాధీష్ అని ఆయన అంటారు, కానీ ఆయన ఎప్పుడు ద్వారకాధీష్ కాల, ఆయన అక్కడ కూర్చొని పక్కకు కూర్చొని వాళ్ళ తాత పక్కకు కూర్చొని ఉంటా ఉంటాడు. బట్ ఆయన ఒక సైడ్ జనరల్ ఉంటాడు. ఎట్లా అంటే, జరాసంధుడు వాళ్ళు వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు 14-15 సార్లు యుద్ధం చేస్తే, ఏ అమ్మాయి సగం సగం సగం సగం తీసుకొచ్చిన ఆర్మీని అంతా చంపుతారు, జరాసంధుడిని దొబ్బేయమంటాడు. సో వీడు ఏం చేస్తాడు, ఆ రాక్షసులందరినీ తీసుకొస్తా ఉంటాడు, 15 లక్షల మందిని అక్కడనే వేసి కొడుతాడు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, చాలా మందికి అర్థం కాదు, ఒకవేళ జరాసంధుడిని అక్కడే చంపేసింది అనుకో, ఈ 14 లక్షల మంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో వస్తారు. సో ఇట్స్ లైక్ విజన్ అంటారు కదా, ఆ విజన్ లెవెల్ థింకింగ్ మన కృష్ణ దగ్గర మనం నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఫ్రమ్ మధురాస్ కృష్ణ. అండ్ నెక్స్ట్ థింగ్, ద్వారకా లీలలో మీరు ఒక్కసారి భాగవతంలో చదివితే నీకు ఎంత కావాలో అంత తెలుస్తుంది. జియోగ్రఫీ గురించి తెలుస్తుంది, అబౌట్ హిస్టరీ తెలుస్తుంది, అంటే హిస్టరీ ఇన్ ద సెన్స్ మన ఇండియా లోపల ఎక్కడెక్కడ ఏ ఋషి ఉంటాడు, ఏ ముని ఉంటాడు, ఏ నది ఎక్కడ పొంగుతుంది, దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంది, అదంతా నీకు ద్వారకా లీలలో ఉంటుంది. దీనివల్ల నీకేమొస్తుంది రా భయ్ అని అంటే, నీకు లైఫ్ లోపల ఏ నాలెడ్జ్ ఎక్కడ యూజ్ అవుతుందో అస్సలుకి తెలియదు. సో ఎంత వీలైతే అంత తెలుసుకుంటూ ఉండాలి, లైక్ దట్ క్యూరియాసిటీ అంటారు కదా, ఆ క్యూరియాసిటీ ఉంచుకోవాలి. దాని కొరకే కృష్ణుడు ద్వారకా నీల లోపల మస్తు చెప్తారు, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఏ రాజు ఎక్కడ ఉంటాడో అదంతా ఉంటుంది అన్నమాట. ఇదంతా నేను ఎందుకు ఫాస్ట్ గా చెప్తున్నానంటే, మనకు నెక్స్ట్ కృష్ణాష్టమి వస్తుంది, అప్పుడు మనకు మళ్ళీ కంటెంట్ ఎగిరిపోతుంది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదన్నమాట భయ్య పాయింట్. సో ఇప్పటికైతే దిస్ ఈజ్ ఇట్. యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరిక్ కర్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ పాటతోటి మనం స్వస్తి.
1: సరిగా కార్వా తెలుగు.

తనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం.

0: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 PM.
1: అరే ఆగస్ట్ స్ట్రీనా
2: దేనికి రో
1: ప్రభుదేవా డాన్స్ కు వస్తున్నారట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ 1 జరగబోతోంది. 100 పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ You're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Isthinama vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: కేరింతలకి కేరా ఫైడ్రస్, రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva?

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నా?
2: దేనికి రో?
1: ప్రభుదేవ డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్?
3: ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ of all, it avoids complaints.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: 9193@919-491-4514. ఇస్తినమ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchise.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: Ananda G3 at 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Surabhi Time Check. Studio Lo Time, 11 p.m.
1: అరే ఆగస్టస్ ట్రియో నా
0: దేనికిరో
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సస్ ట్రస్ట్ సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి బ్యాక్ to our roots with VVF Agtech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
1: Istilamma Vayanam, Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలిన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్.

0: platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFactech.com ఆర్ కాల్ 8482440213.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
9: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం. నేను మీది అని ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
0: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
4: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएन्सी. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3.

0: లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఏంటి సమ్మె వేసుంటే స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Side, side, side, please.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ¡Calimiro!
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
12: హాయ్, నేను మీ

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగోస్తుంటాం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chapan sir, what you'd like to order?
2: Baya, in the specials mein agara?
1: Actually, there are many. Hot idli, ee dosa, gedu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amchi paneer tikka, vichami kava paratha.
2: Huh? Hindi bro, gandhi yeppi no, nan specials matram hai adina.
1: Inga unnai, chapman tara, meer eppadina authentic vegetarian.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ipage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
6: 848-244-0213. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Koti rupayala kosam mee aakhari prashna. Radia?
8: Yes, sir.
7: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
7: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
5: Koti rupayala kosam mee aakhari prashna. Radia?
6: Yes, sir.
5: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Nallanthu Tella Chira Abbabbo Arachakam.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta chelukapotham. Keep listening, me Nestam Radio Surabhi.
5: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready? Yes sir. Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call
3: 848-244-0213. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta telugu kavatham. Keep listening to me next on Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM, HD3.
5: Kodi rupayala kosam mee aakhari prashna. Radia?
6: Yes, sir.
5: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: అమెరికా చిన్నప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
10: 848-244-0213.
3: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta telugu kavatham. Keep listening me next on Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Kodi rupayala kosam mee aakhari prashna. ప్రశ్న. రెడీయా?
9: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Skills, calibration, knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information. Hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
3: 848-244-0213. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Kodi rupayala kosam mee aakhari prashna. Radia?
6: Yes, sir.
5: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
3: 848-244-0213.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality pro. Meeku marinta cheru kabotham. Keep listening, me nestam Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Radia?
7: Yes, sir.
6: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
6: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: 3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా, social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
3: 848-244-0213. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM, HD3.
5: Koti rupayal kosam mee aakhari prashna. Radia?
6: Yes, sir.
5: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
5: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajdas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: G3 @919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Hi guys, this is

0: ऑप्शन बी चाट एंड ताली, ऑप्शन सी ताली ओनली एंड ऑप्शन डी चाट ताली एंड कैटरिंग.
1: सर ई मात्रम తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
0: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukabothundi. Keep listening to me next on Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
4: 40 rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
1: gata 24 gella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in McKinney, fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo Telugu restam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
3: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి బిస్ వెళ్ళవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి మనీ టిక్కా విచ్చామి కవా పరోటా
3: ఏంది బ్రో అన్ని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
2: ఇంకా ఉన్నాయి చెప్పంటారా

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. అలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

ఆడి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచే. నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్,
1: లడ్డు
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా.

and move with a smile.

and non-veg dishes. Food quality lo ee matram compromise lekunda, they give you the best experience. Visit India Today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu?
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Mana shanti, mental peace. మసాలా దోశ
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరివి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్

0: పాదాలకి పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సిస్ట్రా సీయులో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్.

మన్నగుంట్ల సుభాష్ చంద్రబోస్ గారు ప్రస్తుత తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చల్లగరిగ గ్రామంలో జన్మించారు. అక్కడ అతను ఉన్నత పాఠశాల పూర్తి చేశారు. అతను నలుగురు తోబుట్టులలో చిన్నవాడు. అతని తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. రంగస్థలం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ పాడిన ఈ చంద్రబోస్ గారి పాట మీకోసం.

చంద్రబోస్ గారు తమ కెరీర్ ప్రారంభంలో దూరదర్శన్లో గాయకుడిగా ఉండాలని ప్రయత్నించారు. విజయం సాధించలేదు. ఆ తర్వాత గీత రచయితగా మారాలని నిర్ణయించుకున్నారు. 1995లో ముప్పలనేని శివ గారు నిర్మించిన తాజ్ మహల్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. అతని మొట్టమొదటి సినిమా పాట పంచుకొండల్లోని చంద్రమాకి. తాజ్ మహల్ సినిమాతో గీత రచయితగా రంగప్రవేశం చేశారు. శ్రీలేఖ గారి సంగీత దర్శకత్వంలో బాలు గారు చిత్రగారు పాడిన ఈ చంద్రబోస్ గారి మొట్టమొదటి చిత్రానికి రాసిన పాట ఇప్పుడు విందాము.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలే ఉంటారు
1: చూడు
0: నడుము నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్ము మీష
0: చెప్పమంటుంది
1: చెప్పనా.

చంద్రబోస్ గారు రాసిన పాటలు ఎవరికి చూపించినా వారు తీసుకోకుండా ఎగతాళి చేసినా పట్టుదలతో అవమానాలను భరిస్తూ అవమానాలే ఆభరణాలుగా భావిస్తూ ముందుకు సాగి విజయాన్ని సాధించారు చంద్రబోస్ గారు. ఒకరికొకరు చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ గారి స్వరంలో, కీరవాణి గారి సంగీతంలో చంద్రబోస్ గారు రచించిన ఈ పాట ఇప్పుడు విందాం.

మన భాష జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు అంటూ నీకు నేను నాకు నువ్వు చిత్రంలో వచ్చిన పాటకు ఇచ్చిన ముక్తాయింపు అత్యద్భుతం. ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ గారు పాడిన ఈ చంద్రబోస్ గారి పాట మీకోసం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Oi, lunch ke kar kana veldamma.
5: Sorry, iroju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్ట్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లు.

0: అభిభాగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
1: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
3: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. మాస్టర్ చిత్రం నుండి

చంద్రబోస్ గారు ఏఆర్ రెహమాన్ గారికి రాసిన మొదటి పాట నాని చిత్రంలో ఉన్నికృష్ణన్ గారు మరియు సాధన సర్గం గారు ఆలపించిన ఈ అమ్మ గీతం ఇప్పుడు విందాము.

కీరవాణి గారి స్వరపరిచిన బాణికి పదాలు రాయడం అంత సులభమైన విషయం కాదు. అలాంటిది పల్లవిని ముక్తపద గ్రస్తం అనే శబ్దాలంకారంలో రాయమని కోరడంతో కీరవాణి గారి బాణిలో అలాగే పాట రాసేశాడట చంద్రబోస్ గారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో బాలు గారు చిత్ర గారు పాడిన అదే పాట మీకోసం.

చంద్రబోస్ గారి చిన్నతనంలో వారి ఇంటి పక్కనే శివాలయం మరియు గ్రంథాలయం ఉండడంతో గుడిలో వచ్చే పాటలు వింటూ పాటలు నేర్చుకుని గుడిలో భజనలు పాటలు పాడేవారట. పక్కనే ఉన్న గ్రంథాలయం వెళ్లి అక్కడ అనేక పుస్తకాలు చదివి ఆ విధంగా సంగీత సాహిత్య పరిజ్ఞానాన్ని అలవర్చుకున్నారట. నువ్వొస్తావనే చిత్రం నుండి ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీత సారథ్యంలో బాలుగారు పాడిన ఈ చంద్రబోస్ గారి గీతం ఇప్పుడు విందాము.

0: మనసుకు పండగ.
1: ప్రభుదేవా డాలస్ వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సాస్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ why not, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

అక్కినేని నాగేశ్వరరావు గారి చివరగా నటించిన మనం చిత్రంలో ఒక పాట 20 నిమిషాల్లో 2 చరణాలు ట్యూన్ కి తగ్గట్టుగా రాసి ఇచ్చేశారట చంద్రబోస్ గారు. అనూప్ రూబెన్స్ గారి సంగీత సారథ్యంలో అశ్విన్ హరి శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

జై చిరంజీవ చిత్రం నుండి చంద్రబోస్ గారి పద రచన, మణిశర్మ గారి స్వర రచన, బాలు గారి గళ రచన సంగమంలో వచ్చిన ఈ గీతం ఇప్పుడు విందాము.

Radio Surabhi, 107.9 FM HD3. Sounds like home. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకువర్ కార్యక్రమంలో గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ముందు భావ ప్రధానమైన పాటలు ఉండేవి, కానీ ఇప్పుడు నృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దానికి అనువుగా పాటలు రాయాల్సి వస్తుంది అంటారు చంద్రబోస్ గారు. 2004లో వచ్చిన ఆర్యా చిత్రంలో దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చంద్రబోస్ గారు రచించగా కేకే పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం.

ఇద్దరు మిత్రులు చిత్రం నుండి మణిశర్మ గారి సంగీతంలో చంద్రబోస్ గారు రచించగా బాలు గారు సుజాత గారు పాడిన ఈ గీతం మీకు సంతోషం.

0: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చంద్రబోస్ గారి కళ నుండి జానవారగా కీరవాణి గారి సంగీతంలో చిత్రా గారు పాడిన ఈ ఆశా గీతాన్ని హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్ లోని ఒక బ్లైండ్ స్కూల్లో ఈ పాటని ప్రతిరోజు ప్రార్థనా గీతంగా పాడతారట. అదే పాట ఇప్పుడు మనం విందాము.
1: మౌన

తెలుగు సినిమా జగత్తులో ప్రభంజనం సృష్టించిన రంగస్థలం చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించగా ఎంఎం మానసి పాడిన దేవిశ్రీ ప్రసాద్ పాట ఇప్పుడు విందాము.

0: చెప్ స్టూడియోలో టైం.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్యూ నో
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయులో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: నేను నన్ను చిత్రం 125 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం, 42 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న చిత్ర విజయానికి కీరవాణి గారి సంగీతం మరియు చంద్రబోస్ గారు ఒక కారణమైతే, కీరవాణి గారి సంగీతం అందించి సునీత గారితో పాడిన ఈ పాట కూడా అని చెప్పొచ్చు. అదే పాట మీకు సమ్మ

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. పుష్ప చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడగా, చంద్రబోస్ గారు రచించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాట మీకోసం.

మగధీర చిత్రం నుండి కీరవాణి గారి సంగీత స్వరకల్పనలో చంద్రబోస్ గారు రచించగా అనుజ్ గుర్వారా మరియు రీటా పాడిన ఈ పాట మీకోసం.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans and the group lower M Sapadesalar.
4: What a day. I'm completely exhausted. Dinner plans enti?
5: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. A royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. Radhika, next week my office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్.

గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారు రచించగా శంకర్ మహదేవన్ గారు మరియు గోపికా పూర్ణిమ గారు పాడిన ఈ పాట మీకోసం.

కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారు గేయ రచయిత, కవి, వక్త మరియు నేపథ్య గాయకుడిగా 1995 చిత్రం తాజ్ మహల్ తో గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి ఇన్ని సంవత్సరాలుగా 850కి పైగా చిత్రాలలో సుమారు 3600 పాటలకు సాహిత్యం రాశారు. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు చంద్రబోస్ గారికి అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నారు. అతను ఒక జాతీయ అవార్డు, 2 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 3 సైమా అవార్డులను గీత రచయితగా కైవసం చేసుకున్నారు. చంద్రబోస్ గారు రచించగా రాహుల్ సిప్లిగంజ మరియు కాళ్ళభైరవ పాడిన కీరవాణి గారి అదే పాట మీకోసం.

భాషంటే మన గతపు గుండె ఘోష, భాషంటే మన వర్తమాన శ్వాస, భాషంటే మన భవితపై ఆశ. ఆది కవి నన్నయ్య అక్షరార్చన తెలుగు, తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు. అన్నమయ్య పున్నమై వెలిగింది తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది తెలుగు. పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న వికటాట్ట హాస్యాల శ్రీరామకృష్ణన్న విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన. విశ్వ సత్యాలెన్నో వివరించలేమన్న అవనిపై అభిమానమతని అడుగుల జాడ. నడిచాడు అందరిని నడిపాడు గురజాడ, అంగనల స్వేచ్ఛకే అచంచలము, అంగలేసిన కలం పేరు చలము. కవితయను కన్యకి పోరాట పురుషునికి పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ. పంట చేలల్లో పద సంచారి నండూరి, సుజ్ఞాన పీఠికలు సినారే రావూరి, భావ కవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి. జాను తెలుగుల బోధిమాను మల్లాది, తల్లి భాషకు అడుగు ముళ్లపూడి బుడుగు. గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు, అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర. తెలుగు తలపై క్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కాలమును కడుపుతో కాలితే కాళోజీ. గాయాల గుండెపై చెద్దరీ గద్దర్, పింగళి జాషువా మధురాంతకం, ఆత్రేయ వేటూరి సిరివెన్నెల. అభివందనం కవులకు అభివందనం, వారి అభ్యుదయ భావాలకు అభివందనం. నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రువులు కారెవరు కవులు. నాకైత నా పాట స్వయం సంపాద్యము, అంతా అనుశ్రుతం కొంత అనుశీలనం. గోరంత దొరికింది వాణి అనుగ్రహం అంటూ ఒక సందర్భంగా ఈ కవితను వినిపించారు చంద్రబోస్ గారు.

0: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం
1: దేనికి
0: రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయులో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100 డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
2: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
0: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్స్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు నువ్వు పాడిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాట నువ్వే నువ్వే మూవీలో ఈ పాట నేను సాయి చరణ్ జీ సరిగమ పాలో పాట. ఆఫ్ కోర్స్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, బట్ ఆ సాంగ్ నా

ஃபோன் இணைத்து சூப்பர் ஆனாலும் வெல்கம் டு தி வண்டர்ஃபுல் எபிசோட் ஆஃப் மியூசிக்கலி யோர்ஸ் வித் மீ ஜெயஸ்வி. ఓపెనింగ్ లోనే ఒక మంచి పాటతో మీ అందరికి ఇవాల్టి ఎపిసోడ్ లో రాబోయే గెస్ట్ ఎవరు అలా క్లూ ఇచ్చేసారు. కానీ బాస్, ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తన నవ్వుంటుంది, కృష్ణమ్మ బిరబిర పరవళ్లు తొక్కుతున్నంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మా అక్క కథ. సో మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. తను ఎక్కడుంటే అక్కడ సదా సంతోషాల పూదోటలే. ఇంకా చెప్పాలి అంటే తన పేరే కాదు, తన మాటలు తన పాటలు అందరికి ఒక మంచి పాజిటివ్ వైబ్ ని స్ప్రెడ్ చేస్తుంది. సో షీ ఈజ్ నన్ అదర్ దాన్ నిత్య సంతోష్ ని అక్క. వెల్కమ్ టు మై షో.

0: ఇది కథానిక.
1: నిత్య సంతోషిణి అక్క, వెల్కమ్ వెల్కమ్ టు మై షో.
2: హాయ్ వైష్ణవి.
1: హాయ్ అక్క.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?
2: నేను బాగున్నాను వైష్ణవి, నువ్వు ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉన్నా? ఫైన్ కదా.
1: మాట ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా? అసలు
2: టూ మచ్.
1: నిజంగా అంటే అక్కడ లేను కానీ ఉండుంటే సౌండింగ్ ఇంకోలా ఉండేది. ఏ వచ్చేసరికి
2: సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.
1: నేను బాగున్నాను అమ్మ, చాలా బాగుంది. సో ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో నిత్య అక్క ఎక్కడుంటోంది, ఏం చేస్తోంది, ఇవన్నీ విషయాలు తెలుసుకోబోయే ముందు మా అందరి కోసం ఒక మంచి పాట
2: తప్పకుండా ఒక అన్నమాచార్య సంగీతంతో మొదలు పెడతాను వైష్ణవి.
1: షూర్.

0: అద్భుతం. పొద్దున్నే స్వామివారి చక్కెర పొంగల్ తిన్నంత తీయగా ఉంది నీ పాట. నువ్వు మర్చిపోయావు, పోలికలో కూడా ప్రసాదాన్ని మర్చిపోలేదు చూసావా? నేను
1: చక్కెర పొంగల్ అనగానే నాకు అలా నోరు ఊరు అంటారు చూడు,
0: ఊరింది కదా.
1: అలా వెంటనే టేస్ట్ అలా గుర్తొచ్చేసింది.
2: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: ఎక్కడున్నావు నిత్యాక, ఏం చేస్తున్నావు ఇప్పుడు?
2: నేను హైదరాబాద్ లో ఉంటున్నాను అండ్ నేను మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆన్లైన్ లో. సో ఆన్లైన్ క్లాసెస్ అవుతుంటాయి అండ్ అప్పుడప్పుడు రికార్డింగ్స్ వెళ్తుంటాను, ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మ్యూజిక్ కి కనెక్టెడ్ గా ఉన్నాను వైష్ణవి.
1: సూపర్ సూపర్, సదా సంతోషంగా ఉంటున్నావు మ్యూజిక్ తో,
2: రైట్?
1: సో నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అసలు నీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది?
2: నేను పుట్టు పెరిగిందంతా, పుట్టడం పెరగడం అంతా హైదరాబాదే.
1: హైదరాబాదా? మీ స్లాంగ్ ఏంటి అలా లేదే, చక్కగా తెలుగు మా కృష్ణా జిల్లా సైడ్ మాట్లాడినంత స్పష్టంగా ఉంది. హైదరాబాద్ అంటే అరే ఓ జేసిండు ఉండడు ఎట్లుండవు అట్లా రావాలి కదా, ఇట్లా ఉంది
2: తెలంగాణ. తెలుగు మనకి అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మనం తెలుగు వాళ్ళం. అయితే ఏంటంటే నా ఇంట్లో మాట్లాడేదంతా నేను తెలంగాణ స్లాంగే ఉంటుంది. నాన్నగారు వాళ్ళది కంప్లీట్ ప్యూర్ తెలంగాణ. వాళ్ళు ఇటు సైడ్ వచ్చేస్తే ఇంట్లో చూస్తే అసలు నువ్వు షాక్ అవుతావు, ఇది ఏంటి నిజక్క.
1: మచ్చుకేది రెండు తెలంగాణ మాటలు ఏదన్నా చెప్పవా ప్లీజ్.
2: అలా అంటే ఇలా అంటే నేను మాట్లాడలేను అలా సడన్ గా. అంటే ఏదో
1: నిజక్క ఏం తిన్నావు? మంచిగా తిన్నావా? ఏం తిన్నావు?
2: అన్నం తిన్నా.
1: అన్నం తిన్నావా? అన్నంలో ఏం తిన్నావు?
2: అన్నంలో ఇంత పప్పు వేసుకుని తిన్నా, జనకాయ కూర వేసుకుని. చాలా కాన్షియస్ అవుతున్నాను,
1: వద్దులే ఇంకా రాకూడదు.
2: సో అందుకని సో అమ్మ కూడా తెలంగాణ స్లాంగే. కానీ ఏంటంటే ప్రొఫెషన్కి వచ్చాక ఇంకా ఎక్కడ ఏ స్లాంగ్ ఇప్పుడు అక్కడ మాట్లాడేదంతా అది అలవాటు అవుతుంది. అంటే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు బోత్ స్లాంగ్స్ ఆర్ కంఫర్టబుల్.
1: సూపర్.
2: ఇటు వచ్చేస్తే ఇలా ఇలా అయిపోతాను, ఇటు వస్తే అలా.
1: సింపుల్ గా చెప్పాలి అంటే మా నిత్యక్క తెలుగు భాష లెక్క, ఆడ ఉంటుంది ఈడ ఉంటుంది
2: అంతే. ఎన్ని
0: స్లాంగ్స్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్, యూ నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: skills, calibration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I'm Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sorbiani. Kotta frequency to osnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio vinochu. Good luck Radio Sorbiani.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిన్లెస్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ అమ్మ గురించి, నాన్న గురించి, సో నీ తొలి గురువులు ఎవరు, నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది?
1: నా ప్రథమ గురు మా అమ్మగారే, శ్రీమతి రామలక్ష్మి రంగాచారి గారు. ఆవిడ రేడియో అండ్ దూరదర్శన్ ఆర్టిస్ట్, కర్ణాటక మ్యూజిక్ అండ్ లైఫ్ మ్యూజిక్, లలిత సంగీతం ఇంకా కర్ణాటక మ్యూజిక్ లో రెండు అమ్మ రేడియో అండ్ దూరదర్శన్ తో పాడేవారు, చాలా పాడేవారు. అండ్ తర్వాత అమ్మ కూడా కర్ణాటక మ్యూజిక్ క్లాసెస్ తీసుకోవడం, లలిత సంగీతం క్లాసెస్ తీసుకోవడం అని. సో నా తొలి గురువు అమ్మని. అయితే ఏంటంటే, ప్రతి తల్లికి ఉంటుంది కదా మన పిల్లలు మన దగ్గర కుదుటగా కూర్చోరు, సరిగ్గా నేర్చుకోరు అనే ఒక కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి ఎంతైనా మనం కూడా పిల్లలు ఏంటంటే అమ్మ కదా అని చాలా కొంచెం గ్రాంటెడ్ గా తీసుకుంటామని ఆ ఒక్క భావంతో మా గురువు గారు కీర్తి శేషులు శ్రీ తంపెళ్ళ సూర్యనారాయణ గారి దగ్గర నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. మాస్టర్ గారి తర్వాత నేను శ్రీ ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర కూడా నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. వైష్ణవి అమ్మ వాళ్ళ నాన్నగారు శ్రీ కీర్తి శేషులు ఇష్టయాచారి గారు, ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. సో అమ్మకి చెన్నైకి తీసుకెళ్లి, అమ్మని చెన్నైకి తీసుకెళ్లి ఆ టైంలో అంటే సమ్వేర్ 65 ఆ టైంలో 1965 ఆ టైంలో తీసుకెళ్లి అక్కడ కర్ణాటక సంగీతం నేర్పించి, కర్ణాటక సంగీతం నేర్పించి అవన్నీ చాలా అలా అమ్మ నుంచి, తాతగారి నుంచి అమ్మకి, అమ్మ నుంచి నాకు అలా లభించడం నిజంగా అదృష్టం. మా నాన్నగారు బై ప్రొఫెషన్ ఈజ్ అ డాక్టర్, జనరల్ ఫిజిషియన్. బట్ ఏంటంటే మా ఇంట్రెస్ట్ అందరూ ఒక ఎత్తు అంటే, మా అందరి ఇంట్రెస్ట్ ఒక ఎత్తు అంటే నాన్నగారి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఆయనకి మ్యూజిక్ అంటే పంచ ప్రాణాలు అంతే, చెవు కోసుకుంటారు అనమాట. ఇలా సింధు భైరవి రాగం, హిందోళ రాగం, ఇలా మేము పాడడం ఆలస్యం, ఇది హిందోళ రాగం కదా, ఇది సింధు భైరవి రాగం కదా అని ఆయన ఇంట్రెస్ట్ అంత ఉంటుంది అనమాట. సో లక్కీలీ ఇద్దరు పేరెంట్స్ కి, ఇద్దరికి చాలా ఇష్టం కాబట్టి
0: నీ కెరియర్ కూడా మ్యూజిక్ తో అలా సాగిపోతుంది. నిజంగానే ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్. ఏదో ప్రొఫెషనల్ కోర్స్ కెళ్ళిపోయి ఇంజనీరింగ్ ఇదా అదా అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ప్యూర్ మ్యూజిక్ లోనే, ఆ బ్లిస్ లోనే నిన్ను ఉంచారు. ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.

0: దాని మీద ఒట్టు, ఆవ మీద ఒట్టు, నాకు బాము నంటి కడి మీద ఒట్టు, నీసు నిన్న నీ మెడి మీద ఒట్టు, ఆ ఊరు ఈ ఊరు ఆడోళ్ళు మొగోళ్ళు అందరి మీద ఒట్టు.
1: హాయ్ బాబోయ్,
0: ఒట్టేసి చెప్తున్నాను కదా టెప్పిల్లా.

0: అయిపోయినా డ్యూటీ.
1: ఏటైనా అది దెబ్బలాట తగువాడేసుకున్నావు. ఆరోగ్యేసినాక నా బతుకు పార్థిపురం బస్ స్టాండ్ అయిపోయినాది.
0: ఏటైనాది

0: మేడ మీద నుయ్యనగానే రయ్యని లంకెలు పోనా వేటి.
1: ఎలాగ తెలిసిందో అది నుయ్యి కాదు, పెద్దది అయ్యని. ఈ మొగోళ్ళు మా శ్రద్ధమాయగా

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయస్వి. అమ్మ నేర్పిన పాట మా అందరి కోసం.
1: సో అమ్మ బోల్డ్ అని పాటలు కంపోజ్ చేశారు. సో అందులో నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటే సాగుమా ఓ నీల మేఘమా అనే ఒక గీతం.

0: అమేజింగ్ అక్క,
1: సూపర్ అసలు
0: ఎంత బాగుందంటే. నాకు యాక్చువల్ గా ఈ పాట వింటుంటే ఇంకొక లలిత సంగీతం గుర్తొస్తుంది. విజయవాడ రేడియో స్టేషన్ లో మోదుమూడి సుధాకర్ గారు పేరు విదే అంటారు,
1: చాలా అద్భుతమైన
0: కదా, ఆయన కంపోజ్ చేసిన ఒక పాట.

0: ఇది చాలా సార్లు విన్నాను వైష్ణవి, నేను ఎప్పుడు నేర్చుకోలేగానే అమౌంట్ లెర్న్ దిస్, థ్యాంక్స్ థ్యాంక్స్
1: ప్లీజ్.
0: ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా ప్లీజ్ రికార్డ్ కానీ లేకపోతే నాకు నేర్పించిన ఇంకా ఇంకా
1: అయ్యో అక్కడ పంపిస్తాను, సెండ్ యూ ది ఒరిజినల్ రికార్డ్ పంపిస్తాను.
0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
1: నాకు ఇది పాడగానే నాకు అదే గుర్తొచ్చింది, అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ రాగా కానీ ఆ సిచ్యువేషన్ కానీ లలిత సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యం అంత గొప్పది. ఆ భావ ప్రకటనకి భావుకథకి ఉన్న ఇంపార్టెన్స్. ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయస్వి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ కి వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సిస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Manashanti. Mental peace. Masala dosa.
7: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692

0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి. తో కళ్యాణి రాగం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కళ్యాణి రాగంలో ఒక మంచి సినిమా పాట అందరికి తెలిసింది. పాతదైనా
1: నాకు చాలా ఇష్టమైన గజల్.

0: Thank you.
1: Mind blowing.
0: Thank you.
1: అద్భుతంగా ఉంది. కళ్యాణి ఆనంద పరవళ్లలో మా మనసు ఊగిసలాడి.
0: Thanks Vaishnavi. Thank you.
1: చాలా చాలా బాగుంది.
0: Thanks.
1: ఇది కథానిక. Musically yours with me, Jayasvi.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ ఇదే రాగంలో నాకు చాలా ఫేవరెట్ లైట్ మ్యూజిక్ సాంగ్ ఇది, తాతయ్య రాసి కంపోజ్ చేశారు.
1: ఓకే, వావ్, వండర్ఫుల్.
0: నీ రాకకై చూసి నీ పిలుపుకై వేచి, ఇది అమ్మమ్మ పాడిన పాట. సో ఈ సందర్భంగా అందరి కోసం ఒక పల్లవి వినిపించాలని ఫిక్స్ అయ్యా.
1: ఓకే.

0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, ఎంత చక్కగా పాడుతున్నావు, సచ్ అ స్వీట్ వాయిస్ యు హావ్ నిజంగా.
1: థ్యాంక్ యూ అక్క.
0: అలా చెవిలో తేనె పోసినట్టు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సింగింగ్.
1: మొత్తానికి కళ్యాణి పెద్ద మాయ చేసింది. సరే కళ్యాణి మాయ నుంచి అలా బయటకు వద్దాం, లేకపోతే అక్కడే పడిపోతున్నా.
2: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Lanchu thella chira appo arachakam.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
13: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
14: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page. com or contact Gopal Ponnangi at 214-868-7538.
15: Idi Kathanika,
16: musically yours with me, Jayasvi. So Nitya Santoshini anna peru ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోతుంది. ఎందుకు అంటే అన్ని అద్భుతమైనటువంటి డివోషనల్ ఆల్బమ్స్ పాడావు, అన్నమాచార్య కీర్తన దగ్గర నుంచి అష్టపదులు, అష్టకాలు, మొత్తం ఆల్ ఇన్ వన్. నిత్యాక్క పేరు కొడితే దడ దడ దడ దడ సకల దేవి దేవతలు వచ్చేస్తారు. ఇట్స్ రియల్లీ ఎ బ్లిస్. సో నీకెలా అనిపించింది ఈ ఫీలింగ్ అనుకున్నావా అసలు ఇన్ని దేవుడికి సంబంధించిన పాటలు వర్క్ చేస్తానని?
17: అనుకోలేదు వైష్ణవి, ఇది నిజం, అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అమ్మ ఇంట్లో పూజ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి

0: లేదు. సో అలా రికార్డింగ్ వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా ఎవరు అంటే కరెక్షన్స్ చేయడానికి అక్కడ అంత స్కోప్ లేకుండా. అప్పుడు ఇంకోటి ఏంటి, వన్ అవర్ టూ ట్రాక్స్ పాడడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ గా చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఒకటి చేసుకుంటే పేస్ట్ చేసుకోవడం, కాపీ పేస్ట్. అప్పుడు ఆ సందర్భం కాదు, అన్ని పాడిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత చిన్న కరెక్షన్స్ అప్పుడు చెప్పారన్నమాట చాలా మంది, చాలా ఉచ్చారణ దోషం ఉంది ఇవన్నీ చెప్పడం జరిగింది. చాలా భయపడ్డాను నేను.
1: ఇది కథానిక, మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వీ. స్టే ట్యూన్డ్ టు ది కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.
1: చాలా భయపడ్డాను నేను, అయ్యో అనవసరంగా నాకు ఎవరు కరెక్ట్ చేయలేదేంటి ఇలా ఎలా పాడానని చాలా భయపడ్డాను. అప్పటి నుంచి ఏంటంటే దండం పెట్టుకున్నాను అమ్మవారికి, ఇంకెప్పుడు అలా ఎవరినన్నా కూర్చొని ఒకరి గైడెన్స్ తోటి పాడాలి డివోషనల్ అయినా కూడా అని దండం పెట్టుకుని ఇంకా అలా తర్వాత క్షమించమ్మా అని ఇంకా దండం పెట్టుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అన్నమాచార్య సంకీర్తనలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ స్టార్ట్. సో సహస్రనామాలు ఇవన్నీ కూడా స్టార్ట్ పాడేప్పుడు చాలా కష్టంగా, అంటే అవంతా అసలు చాలా కష్టంగా అనిపించింది నాకు మొదట్లో చాలా. కానీ లలిత సహస్రనామం కూడా పాడేప్పుడు నేను మన ఎంఎస్ అమ్మగారు గైడెన్స్ రిఫరెన్స్ తీసుకొని అక్కడ ఇంకొకరు పెద్దవాళ్ళు కూడా ఉండి నాకు గైడ్ చేస్తూ చెప్పడం, సో ఇవంతా జరిగింది అనమాట. సో అలా అలా ప్రతిసారి డివోషనల్ మ్యూజిక్ కానీ ఏదైనా జరిగినప్పుడు, సహస్రనామాలు ఇలాంటివి అష్టోత్తరాలు ఇవన్నీ జరిగినప్పుడు కంపల్సరీ ఐ ప్రిఫర్, అంటే ఎవరైనా నాకు గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. ఈ రోజు కూడా నేను కంపల్సరీ నేను అడుగుతాను వాళ్ళని, ఆడియో కంపెనీ వాళ్ళని కూడా కంపల్సరీ నాకు గైడెన్స్ కావాలి. ఇంకా తర్వాత అన్నమాచార్య సంకీర్తనలు ఇలా ఇలా అది నేను చూస్ చేసుకుంది కాదు వైష్ణవి, అది గాడ్ చూస్ చేసి తెప్పించారు అంతే. సో అలా అలా అలా వెళ్ళడం జరిగింది అంతే. నిజంగా నేను ప్రతి ఒక్క రికార్డింగ్, డివోషనల్ రికార్డింగ్ అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉండేవి మొత్తం, అంటే విత్ మ్యూజిషియన్స్ అందరిది కలిపి అలా లైవ్ రికార్డింగ్స్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశాను నేను.
0: ఎంత నేర్చుకుని ఉంటావు కదా, ఎంత మంది ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ ఉండుండే,
1: చాలా చాలా అద్భుతమైన మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ అలా లైవ్ రికార్డింగ్ ఎంత కలకలగా ఉండేదంటే ఒక ఆ సందడి ఉండేది. అండ్ ఆ లైవ్ లో పాడడము కాన్ఫిడెన్స్ ఒక ప్రాక్టీస్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ టెక్నికల్ గా డెవలప్మెంట్ ఉంది కానీ, బట్ యు నో ఐ మిస్ ద కైండ్ ఆఫ్ రికార్డింగ్, అంటే ఆ లైవ్ రికార్డింగ్స్ కానీ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ కాన్ఫిడెన్స్. ఎంతైనా
0: ఏదైనా సింగిల్ టేక్ గా పాడాలి అనే ఒక కాన్షియస్నెస్ మైండ్ లో ఉంటుంది, మనం ముందు మన పాట మీదే మన ధ్యాస, పాట టేక్ లో ఉండు, వాట్సాప్ లో ఎవరు పెట్టారు అవేం చూసుకుని అసలు ఆ ఫీలే ఉండదు. లిరిక్ చక్కగా రాసుకొని పేపర్స్ ముందు పెట్టుకొని గోల్డెన్ ఎరా.
1: అంతే డెఫినెట్లీ.
0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.
2: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. సో అలా పాడిన డివోషనల్ సాంగ్స్ నుంచి నాకెంతో ఇష్టమైన పాట మళ్ళీ చాలరా హరినామ. ఈ హరినామం నీ గొంతులో వినాలని నా కోరిక.

0: సూపర్ సూపర్,
1: థ్యాంక్ యూ.
0: కరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అందమాచారి కీర్తనలు ఆయన స్వరపరిచారు, అండ్ ఆల్రెడీ ఆ ట్యూన్ లో ఉన్నవే మళ్ళా నీ గొంతులో కూడా వేరే కంపోజర్స్ రీ రికార్డ్ చేయించు. సో ఇలా రీ రికార్డ్ చేయించినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్, సో నీ పాటలు విని నేర్చుకోవడం
1: జరిగింది
0: ఫ్రాంక్లీ. అంటే కొంతమంది గబిక్ మంది అందమాచారి కీర్తన నేర్చుకున్నా అంటే ఆ నిచ్చాకది విని నేర్చుకున్నాను, కొంతమంది గరిమెళ్ళ గారిది విని నేర్చుకున్నాను. సో నీకెప్పుడు ఆ డిఫరెన్సియేషన్ అనిపించలేదా, అమ్మో ఏంటి గరిమెళ్ళ గారు ఆల్రెడీ చేసేసారు కదా మళ్ళా ఇదే చెవుల్లో నా చేత ఎందుకు పాడిస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడన్నా వచ్చి
1: అనిపించింది? నేను ఫస్ట్ వాళ్ళ అన్నంగానే నేను చెప్పాను, ఎందుకంటే అమ్మో ఆయన పాటలు వింటూ ఆయన ఇంకొకటి ఏం చెప్పారంటే ఆడియో కంపెనీ వాళ్ళు కూడా మనకి కొన్ని ఉంటాయి కదా అంటే మళ్ళీ రీ రికార్డ్ చేసినప్పుడు కొంచెం చేంజెస్ అనేవి కావాలి మాకు అని చెప్పారు అన్నమాట. చిన్న చిన్న మార్పులు, ఎగ్జాక్ట్ ట్యూన్ యూ కెనాట్ రికార్డ్ అండి, యాజ్ పర్ రూల్స్ అవి ఎగ్జాక్ట్ గా మనం ప్రెజెంట్ చేయకూడదు. సో కొంచెం ట్యూన్ చేయండి అంటే నాకు అదొక భయం ఉండేది చాలా. ఆల్రెడీ పెద్దవాళ్ళు కంపోజ్ చేసిందన్నా మీరు ఆ పర్మిషన్ తీసుకున్న రోజే నేను చేయగలుగుతానండి. మహాన్ భావులు అంతా అద్భుతంగా స్వరపరిచారు, అలా బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ, శోభారాజు గారు కానీ, అందరి అన్ని అన్నమాచరి కీర్తనలు అలా ఎక్కువగా వీళ్ళిద్దరివి అలా అన్ని నేర్చుకుంటూ అలా నేర్చుకుని మళ్ళీ ప్రెసెంట్ చేయడం అలా జరిగింది అనమాట రికార్డ్ చేయడం.
0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో.

0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జయస్వి. ఎప్పుడైనా ఐ మీన్ పితామహుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాటని ఆయన ముందు పాడావా నువ్వు చేసిన ఇంప్రొవైజేషన్స్ తో?
1: అమ్మో సాధించలేదు పాపం, చాలా వెరీ స్వీట్ పర్సన్ అసలు. అంటే కరెక్షన్స్ పాపం నేను ఒకసారి పాడినప్పుడు కూడా చిన్న కరెక్షన్స్ చేశారు, కానీ ఏ రోజు పాపం కానీ నాకు అనిపించింది అంటే అమ్మో ఆయన ముందు ధైర్యం నేను సాహసం చేయలేదు. ఆయన అన్నారు ఇది ఇలా వస్తుందమ్మా, చాలా వెరీ నైస్ పర్సన్ హీస్, చాలా ఇష్టమైన నాకు అంటే ఆయన ఆయన అద్భుతమైన గాయకులు అది పక్కన పెడితే చాలా మంచి వ్యక్తి, నాకు చాలా ఇష్టం, నాకు చాలా గౌరవం. సో ఆయన ఆయన ముందు ఎప్పుడు నేను సాహసం చేయలేదు, కానీ ఆయన నన్ను ఒక రికార్డింగ్ కూడా పిలిచారు, అలా రికార్డింగ్ వెళ్ళడం అలా పాడడం అలా జరిగింది అనమాట.
0: ఆయన రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే జనరల్ గా ఆయన ఒక్కరు పాడతారు లేకపోతే ఆయనతో ఉన్న శ్రీదేవి గారు అలా కదా అకంపనీ అయ్యేది, సో నీకు ఎలా అనిపించింది? ఆయనతో
1: టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్, ఆయన ట్యూన్ వైజ్ కానీ ఇవన్నీ కూడా ఆయన కూడా పాపం ఆయన ఏం నన్ను టెన్షన్ పెట్టలేదు అసలు. అమ్మ నువ్వేం కంగారు అంటే నేను ట్రావెల్ చేసి వచ్చి నైట్ రికార్డింగ్ వెళ్ళాను అనమాట, డైరెక్ట్ ట్రావెల్ నుంచి అలా ఆ పాప ఆయన అర్థం చేసుకుని ఏం పర్వాలేదమ్మా అని చెప్పి అసలు కంగారు పెట్టలేదు నన్ను. అయినా కూడా కంగారు పెట్టకపోయినా నేను కంగారు పడిపోతూ ఉన్నాను అనమాట, అది వెరీ నాచురల్ కదా. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అంటే మహాన్ భావులతో వర్క్ చేయడం అనేది చాలా, ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ.
0: స్వామి వారి బ్లెస్సింగ్స్ అండ్ అలాగే ఆయన ఆస్థాన కంపోజర్ గా ఉన్నటువంటి ఆయన బ్లెస్సింగ్స్ కూడా మనందరికి ఎప్పుడు ఉండాలని కోరుకో.
1: ఆయన అసలు ఇప్పటికీ కూడా నేను ఆయన కొన్ని సంకీర్తనలు అలా వింటూ ఉంటాను, ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంతే ఇంకా మాటల్లో చెప్పలేము అంతే.
0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాన్స్ కి వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: ఇది కథానిక.
7: నిత్యక, వన్ క్వశ్చన్. సో నిత్య సంతోష్ని యొక్క వాయిస్ ఇస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ డివోషనల్స్, షీఈస్ ఆల్సో అ ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి తన వాయిస్ ఇచ్చింది. అండ్ కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మెమరబుల్ సాంగ్స్ పాడింది. సో ఎందుకు నిత్య అక్క ఇప్పుడు డివోషనల్ కే పాడిస్తున్నారు? వై షీఈస్ నాట్ కమింగ్ టు ఫిల్మ్ మ్యూజిక్? అంటే అది నువ్వు డిసైడ్ చేసుకున్నావా, లేకపోతే ప్రొడ్యూసర్స్, నా మ్యూజిక్ డైరెక్టర్స్? సో వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
8: యాక్చువల్లీ వైష్ణవి, మూవీ సాంగ్స్ కూడా పాడాను నేను. మూవీ సాంగ్స్ కూడా కొన్ని పాడాను, కానీ ఏంటంటే నాకు నేను పాడేప్పుడు ఐ ఫెల్ట్ ఐ మోర్ కంఫర్టబుల్ సింగింగ్ డివోషనల్. ఎందుకంటే దాంట్లో ఒక మూవీ సాంగ్స్ అంటే ఆల్రెడీ ట్యూన్ ఫిక్స్ అయి ఉంటుంది, వాళ్ళకి ఒక పిక్చరైజేషన్ ఉంటుంది, అంటే ఇలా రావాలి, ఈ భావం ఇలా రావాలి అనేది. సో అప్పటికి నాకు అంత ఎక్స్పీరియన్స్, కానీ మూవీ పాడడం కూడా చాలా కష్టం, మూవీ ప్లేబ్యాక్ కూడా చాలా కష్టం. అంటే అప్పట్లో చిత్ర గారు వీళ్ళందరూ పాడుతుంటే అసలు అమ్మో నా వల్ల కాదు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో నాకు డివోషనల్ సాంగ్స్ వచ్చేసరికి అక్కడ నాకు నా ఓన్ ఫ్రీడమ్ ఉంటుంది. సెమీ క్లాసికల్ జానర్ వస్తుంది కాబట్టి మనకి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. మూవీ సాంగ్ దగ్గరకు వచ్చేసరికి ఐ వాజ్ జస్ట్ బిగినర్, అంటే ప్లేబ్యాక్ సింగింగ్ కి. అంటే అప్పట్లో చిత్రమ్మ గారు వీళ్ళందరూ పాడుతుంటే అమ్మ అలా కష్టం, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా కష్టం అనే తప్ప ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఐ వాజ్ లిటిల్ పర్టిక్యులర్ అబౌట్ అది ఎలా వచ్చేసిందంటే తర్వాత ఈ అమ్మాయి మూవీ సాంగ్సే పాడట్లేదు అని అనుకున్నారు. యాక్చువల్లీ అది కాదు, అది డెఫినెట్లీ నాట్ ట్రూ. ఒకటేంటంటే నాకు కొన్ని యాజ్ అ పర్సన్, నాట్ యాజ్ అ మ్యూజిషియన్ అని చెప్పను, యాజ్ అ సింగర్ గా అని చెప్పను, యాజ్ అ పర్సన్ యూనో మనకు ఒక చాయిస్ ఉంటుంది ఒక మూవీ చూడాలన్నా మనకి. అదే నాకు మరీ అంత వల్గర్ లిరిక్స్ ఉన్న పాటలు గానీ మరీ అనవసరమైన అంటారు చూడండి స్థితి పించి అనవసరమైన చెప్పండి. నేను జనరల్ గా కూడా మూవీస్ కూడా అలాంటివి చూడండి, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కామెడీ అన్ని చూస్తాను అదేం లేదు. బట్ ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, శృంగారానికి సంబంధించిన పాటలు కూడా ఉంటాయి. రాసేవారు చాలా అద్భుతంగా దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా రాసే గే రచన కూడా ఉన్నారు రచయితలు. సో కొన్ని పాటలు ఏంటంటే మరీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అలాంటి సందర్భం ఏదో వస్తే ఇంటర్వ్యూలో చెప్పాను నాకు అలాంటి పాటలు కొంచెం పాడడం నాకు కొంచెం ఇష్టం ఉండదు అని. అది ఎలా వెళ్ళిపోయిందంటే నేను అసలు అలా సినిమా పాటలు పాడను ఇంట్రెస్ట్ లేదు అని అనేలాగా వెళ్ళిపోయింది.
9: వీళ్ళు రాసుకున్నారు తమ్ముదే అలాగే వీళ్ళు రాసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్, నిత్య సంతోష్ నీ యొక్క సినిమా పాటలు పాడదు. ఒకవేళ పాడినా వల్గర్ లిరిక్స్ ఉండకూడదు, రాసుకోండి రా.
8: సో అలా అనమాట. అదర్వైజ్ నిజంగా చెప్తున్నా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. ఇట్ వాజ్ మీ, ఐ వాజ్ నాట్ రెడీ టు యునో సింగ్ డిఫరెంట్ సాంగ్స్ కానీ నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ అనే ఒక భావంతో వెనక్కి వెళ్ళాను తప్ప అందరూ పాపం నాకు మంచి అవకాశం ఇచ్చిన వారు.
5: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వీ.
10: స్టే ట్యూన్డ్ ఫర్ ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. ఇప్పుడు గనక నీకు ఫిలిమ్స్ లో ఛాన్స్ వస్తే ఆర్ యూ రెడీ టు కమ్? చాలు, ఈ ఒక్క మాట చాలక్క నీ ఫ్యాన్స్ కి. నిజంగా అంటే ఇందాక చెప్పిన తమ్మునేలు ఎలా అయిందంటే రాముడితో పివరుండిట్లనియే, రాముడితో కపివరుండిట్లని ఎలా
1: చాలా అవుతాయి అమ్మో. అందుకని సో అప్పటి నుంచి అనుకో చాలా మంది అడిగారు, చాలా మీరు చాలా కరెక్ట్ గా చూస్ చేస్తున్నారండి డివోషనల్ని. నేను ఎప్పుడు అనిపిస్తుంది అనమాట బాబాయ్ ఇలా అనుకున్నాను, డివోషనల్ నేను చూస్ చేసుకోవడం అండి. భగవంతుడు ఆయన నాకు ఒక దారి చూపించాడు, ఆయన నాకు ఒక దారి చూపించాడు. ఐ వాంట్ టు చూస్ అంటే ఇది డివోషనల్ అలా అని కదా, అది భగవంతుడు ఇచ్చిన వరం అంతే.
0: సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు నువ్వు పాడిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాట నువ్వే నువ్వే మూవీలో ఈ పాట. నేను సాయి చరణ్ జీ సరిగమ పాలో పాట,
1: ఓ
0: ఆఫ్ కోర్స్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఆ సాంగ్ నా

0: ఇది కథానిక
1: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. విశాఖ, ఈ మూవీస్ లోనే కాదు ఇంకా మొగుడ్స్ అండ్ పెళ్ళాంస్, పల్లకిలో పెళ్లి కూతురు, జానకి వెడ్ శ్రీరామ్, తప్పు చేసి పప్పుకుడు, నోట్ బుక్స్, ఒకరికొకరు, భద్రాద్రి రాముడు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మూవీస్ లో పాడావు. లైక్ అనుప్రూవెన్స్, కోటి గారితో, కీరవాణి గారితో, మిక్కీ జే మేయర్ గారితో, ఇలా అందరితోనూ వర్క్ చేశావు. సో వీళ్ళందరితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి నాతో తర్వాత షేర్ చేయి. కానీ ఇప్పుడు మాత్రం తప్పు చేసి పప్పుకుళ్ళో ఆ పాట
2: తప్పకుండా కిరవాణి గారి కంపోజిషన్. తప్పు చేసి పప్పుకుళ్ళు ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు నేను బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాను. అంటే కిరవాణి గారు రికార్డింగ్ అనగానే ఫస్ట్ మనకి మెలడీ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది. అచ్చా మంచి మెలడీ సాంగ్ ఏమనుకుని వెళ్ళాను. ఆ సాంగ్ ప్లే చేయగానే అమ్మో ఫోక్ సాంగ్ అని పాడలేనంత డైలాగ్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా డైలాగ్స్, సార్ నేను పాడలేనేమో నాకు అసలు రాదండి ఇవన్నీ అంటే ఏం కాదు ఎందుకు టెన్షన్ వస్తున్నా ఒక నిమిషం ఉంది ఏం పర్లేదని పాడించారు. సో డైలాగ్స్ అనలేను కానీ ఆ టూ లైన్స్
1: చూసారు

0: రాజు
1: సూపర్ అబ్బా, ఇక్కడ వినిపిస్తుంది కొంచెం ఆ తెలంగాణ ఫోర్స్.
0: అంటే ఇదంతా మళ్ళీ ఆంధ్ర యాస ఇది,
1: యాస ఆంధ్రదే, ఆ ఫోర్స్ లోపల దాచో.
2: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
3: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ಆರೋಗ್ಯ ಕಥಾನಿಕ ಮ್ಯೂಸಿಕಲಿ ಯೋರ್ಸ್ ವಿತ್ ಮೀ ಜೇಸ್ವಿ.
1: ಫಸ್ಟ್ ಮೂವಿ ಸಾಂಗ್ ಕೂಡ ನಾಕ್ ಫಸ್ಟ್ ಅವಕಾಶಂ ನಾಕ್ ಎಕ್ಕಡಿ ನುಂಚಿ ವಚ್ಚಿಂದಂತೆ ರವಿಕುಮಾರ್ ಗಾರನೇ. ಆಯನ ವೇಣುಗಾನ ವಿದ್ವಾಂಸುಲು మన హీస్ ఆల్సో జర్నలిస్ట్. ఆయన నాకు ఫస్ట్ ఆలాపన అనే ఒక రియాలిటీ షో అనమాట జెమినీలో వచ్చేది. అందులో నాకు అవకాశం ఇచ్చారు ఆయన రవికుమార్ గారు. సో ఆ తర్వాత అది టెలికాస్ట్ అయినప్పుడు దుగ్గిరాల గారు, కీర్తి శేషులు దుగ్గిరాల గారు, ఆయన విని నాకు నీలిమేఘాలు అనే ఒక చిత్రంలో అవకాశం ఇచ్చారు మ్యూజిక్ మూవీలో. సో అందులో ఒక టూ వర్షన్స్, అంటే టూ వర్షన్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫిమేల్. అండ్ ఉన్నికృష్ణ గారు పాడారు మేల్ వర్షన్, ఫిమేల్ వర్షన్ ఆఫ్ ద ఫస్ట్ అనమాట, ఫస్ట్ మూవీ సాంగ్.
0: Can you sing that song for us?
1: Sure.

0: ఇది ఈ పాట పాడడం జరిగింది.
1: సో హ్యాపీ బర్త్డేకి ఇంకొక అద్భుతమైన పాట కూడా ఉంది మనకి. అయ్యో నాకైతే ఈ పాట చాలా బాగా నచ్చింది. ఇంకెవరిదైనా హ్యాపీ బర్త్డే అయితే ఫస్ట్ టైం ఈ పాట పాడతాం.
0: సో స్వీట్ థ్యాంక్ యూ. దినేష్ గారి వర్షన్ కూడా ఎంత బాగుందంటే వైష్ణవి, యు మస్ట్ లిసన్ టు హిస్ వర్షన్. ఇంకా ఆయన డెఫినెట్లీ
1: అమేజింగ్. సో ఇది కలిసి రికార్డ్ చేశారా విడివిడిగా రికార్డ్ చేశారా?
0: విడివిడిగానే రికార్డ్ చేశారు.
1: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
11: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
12: ఇది కథానిక,
3: మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ రియాలిటీ షోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాలు గారి పాడతా తీయగ, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించి?
13: బాలు గారి గురించి ఏం చెప్పమంటావు? అదృష్టం అంతే, అంతే. ఈ జన్మ ఎంత అదృష్టం చేసుకున్నానంటే ఈ జన్మలో, అంటే ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటా ఈ జన్మ ఎత్తడం. సంగీతం అనేది నాకు వరంగా లభించడం, మనందరికి వరంగా లభించడం అందులో పెద్దయిన మనకు అందరికి ఇష్టం. ప్రపంచం అంతా లవ్ చేసే మన బాలు గారు, ఆయనతో ఫస్ట్ పాడతీగా రికార్డింగ్ వెళ్ళినప్పుడు ఆయన ఎంత చక్కగా పాడుతున్నావు అమ్మా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు. రేడియోలో ఆయన పాటలు వినడం తప్ప ఆయన్ని డైరెక్ట్ గా ఇన్ పర్సన్ చూడడం అదే ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు పాడతీగ, ఈటీవీ పాడతీగ, ఎందుకంటే ఆయన మహానుభావుల్ని కలవడం త్రూ పాడతీగనే జరిగింది. ఆ తర్వాత ఎందరో మహానుభావులని జెమిని ఛానల్లో బాలు గారి ఆయనే ప్రొడ్యూస్ చేసిన షో అనమాట, ఆయన ప్రొడక్షన్ లో, ఎస్పి కోదండపాణి ప్రొడక్షన్స్ లో చేసిన కార్యక్రమం అది, ఎందరో మహానుభావులు. అందులో ఆయన అవకాశం ఇచ్చారు అందరికి. అప్పుడు ఒక 1 వీక్

0: సుందర్ కూడా వాళ్ళందరూ ఉండడం, వాళ్ళందరితో కలవడము, ఒక ఒక వారం రెండు వారాలు అదొక హడావిడి.
1: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. ఈ ఎందరో మహానుభావులు కాన్సెప్ట్ ఏంటి, లైక్ ఫిలిం సాంగ్స్ ఆ లేకపోతే
1: పాత పాటలు, మన తెలుగు సాంగ్స్ పాత పాటలు, ఇళయరాజా గారు ఎరా వరకు అక్కడ వరకు రెహమాన్ గారి సాంగ్స్ కదా, అన్ని పాత పాటల నుంచి అందరు తీసుకుని దాన్ని మళ్ళీ రీరికార్డ్ అందరితో పాడించరు.
0: అరే వా సూపర్.
1: బాలు గారు ఒక్కొక్క పాట గురించి ఆయన అంటే ప్రతి సందర్భం, అంటే ఎవరు రచించారు ఏంటి ఏ సందర్భంలో ఈ పాట వచ్చింది అనేది దాని గురించి చక్కగా వివరించుకుంటూ ఆయన ఆ కార్యక్రమాన్ని మనందరి ముందు తీసుకురావడం నిజంగా చాలా అద్భుతం. అది చాలా
0: ఆ సిరీస్ లో నువ్వు పాడిన పాట
1: చాలా పాడాను. ఆయన స్వరపరిచిన మన పడమటి సంధ్యారాగం
0: సూపర్,
1: అది కూడా చాలా. అందులో ఈ తూర్పు ఆ పశ్చిమం
0: విన్నా
1: చాలా.
0: ఇది ప్లీజ్ ప్లీజ్ ఫస్ట్ అసలు ఈ సాంగ్ మాకోసం.

0: లిరిక్చూడానికి ఎంత ఆవకాయ ఐస్ క్రీమ్.
1: అంటే
0: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హార్ట్స్ వి హ్యావ్ లైక్ ఇండియన్ నమస్తే, వాట్ ఇస్ వండర్ఫుల్ లిరిక్ కదా. సింపుల్ గా అనతి పదాలతో రెండు దేశాన్ని కలిపేశారు. ఇండియా అంటే ఆవకాయ, అమెరికా అంటే ఐస్ క్రీమ్.
1: అంటే బోల్డ్ని పాటలు పాడాను, అందులో ఈ పాట నాకు చాలా మెమరబుల్ డే. కూర్చొని రికార్డ్ చేయించారు ఈ పాట అప్పుడు కూడా చాలా పాటలు.
0: ఇంకా అంటే ఈ లిరిక్స్ సిచ్యువేషన్ కానివ్వండి, అప్పటి అంటే మనకి రెహమాన్ గారి పాటలు అంటే అనువాద సినిమాలు ఎక్కువ ఉండేవి కదా, లైక్ డబ్బింగ్ మూవీస్. సో రాజశ్రీ గారు రాసిన లిరిక్స్ కి అర్థం చెప్పడం, పెనులకంటి గారు,
1: చాలా
0: ఇలాంటివన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా.
1: డెఫినెట్లీ డెఫినెట్లీ.
0: ఇది కథానిక, మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి.
2: స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్వి. అండ్ బాలు గారిది ఒక షో లో కూడా ఆయన కంపోజ్ చేసిన పాటలు నువ్వు కృష్ణ అన్న పాడారు, గుర్తుంది నాకు.
1: జుమ్మందినాదంలో ఇదే పాట, ఈ తూర్పు ఆపశ్రమే పాడము ఆ రోజు కూడా.
0: ఇంకొక సోలో పాడవక్క నువ్వు
1: సోలో ఇది అలా మండి పడకేజ్,
0: అది మాకోసం ఒక్కసారి పాడతా
1: తప్పకుండా.

0: సూపర్ నిజంగా బాలు గారి ముందు
1: చాలా బాగుంటాయి నిజంగా
0: కదా. ఆయన ముందు ఆయన స్వరపరిచిన పాటలు ఆ అనుభవాన్ని ఆయన పంచుకుంటూ ఇవన్నీ ఇది ఒక పుస్తకం, ఒక అద్భుతమైన పుస్తకం.
1: వెరీ ట్రూ.
0: ఒక్కొక్కరికి ఆయన ఒక అద్భుతమైన జ్ఞాపకాలని పుస్తకం రూపంలో వదిలి వెళ్ళిపోయారు ఎవ్రీ ఆర్టిస్ట్ కి.
1: ఎంత చూడు వైష్ణవి అంటే ప్రపంచమంతా ఆయన గుర్తుపడతారు. కానీ ఆయన కూడా కలిసిన అంటే మా మేము పాతతిగా 96 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అప్పటి నుంచి తర్వాత ఎన్ని బ్యాచెస్ వచ్చినప్పుడు ప్రతి పిల్లలు ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయిని గుర్తుపెట్టుకుని మాట్లాడేమ్మా బాగున్నావా నాకు తెలుసును పేరుతో సహా ఆయన అందరినీ గుర్తుపెట్టుకుంటారు, అందరినీ బ్లెస్ చేస్తారు ఆయన లాగా చాలా ఎవరు ఉండరేమో బహుశా. చాలా కష్టం, అలా చాలా అరుదు.
0: భగవంతుడు
1: ఎవరికి అనిపించలేదు,
0: భగవంతుడు ఒక్కళ్ళని అలా పంపిస్తారు అంతే. ఈ జన్మకి ఈయనే అంతే.
2: ఇది కథానిక
0: మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వీ.

0: ఇది కథానిక మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేస్వి.
1: స్టే ట్యూన్ టు ది కన్వర్సేషన్.
2: ఈవెన్ బాలు గారి బర్త్డేస్ ఇవన్నీ రోజు కూడా ప్రపంచం అంతా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, ఎక్కడ చూసినా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా ఇట్స్ బాలుగారు బాలుగారు బాలుగారు ఫోటో అలా అలా కనిపించడం, అసలు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునే అంత గొప్ప వ్యక్తి
0: ఆయన. ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నారు. అది తెలుగు తమిళ అన్న భాషా భేదం లేదా, బాలుగారు ఇస్ ఎవ్రీవేర్.
2: ఒక సంగీత కళాకారుడైనా ఒక పామరుడైనా అందరూ అందరినీ అలా హృదయంలో
0: బంధించేశారు,
2: బంధించేశారు ఆయన. నిజం కరెక్ట్
0: కదా. సో సో హ్యాపీ ఇన్ని మంచి విషయాలు ఆయన గురించి మాతో షేర్ చేసుకో.
2: ట్రూ ట్రూ.
0: అండ్ ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్
2: అమ్మో గేమా,
0: అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో పాడుతూ ఆడుకుందాం.
2: ఓకే.
0: అండ్ అది కూడా ప్రత్యేకంగా ఒక నంబర్ కి సంబంధించి. సో నిత్యక 7 అన్న నంబర్ చాలా స్పెషల్.
2: ఓకే.
0: ఇన్ఫాక్ట్ 7 అనగానే మనకి 7 రంగులు, 7 కొండలు, 7 స్వరాలు, 7 వింతలు, ఇలా చాలా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి 7 ఇన్ నెంబర్.
2: ముందే చెప్పండి, ప్రిపేర్ అయ్యాను
0: నేను. ఇంకా ఇంకా ఏం చెప్పలే, ఇంట్రొడక్షన్ ఇచ్చా, గేమ్ ఇంకా చెప్పలే. ఆగు,
2: షాక్ ఇస్తావు అని అనుకోలేదు వైష్ణవి.
0: అక్కడ నీకు షాక్? అయ్యో. సో 7 అన్న నెంబర్ కి మనకి చాలా దగ్గర సంబంధం మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, వింటున్నారు మ్యూజికల్ యోర్స్ విత్ మీ జయశ్రీ. మరి నిత్యా అక్కతో ఆడబోయేటువంటి ఆట 7 అనే నెంబర్ తో ముడిపడి ఉంటుంది. సో 7 అనే ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను కాబట్టి 7 కొండల వానికి 7 పాటలు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి విందాం, తెలుసుకుందాం సెకండ్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. సురభి అమెరికాలో తెలుగు నేస్తం కథానిక మీడియాస్ మ్యూజికల్ యోర్స్ విత్ మీ జేఎస్వి.

0: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ట్రూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవా డాన్స్ కొస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ ది మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Yada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

చాలా చాలా చాలా సివియర్ ఎండల్ని తట్టుకుంటూ అలా సెల్ త్రూ చేస్తూ ఈ వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ మీ స్టైల్లో మీరు హాలిడే ప్లాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న మీ అందరికి మా రేడియో శ్రుభి కార్యక్రమానికి ట్యూనిన్ అయిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ వెరీ హ్యాపీ థర్స్డే. హెల్లో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఎలా గడిచింది ఈ వారం? ఎలా అవుతోంది? ఇంకొక రోజు మిగిలింది. అండ్ ఇవాళ జూలై 30వ తారీఖు, జూలై చివరికి వచ్చేసాం మనము. స్టూడియోలో టైం 4:09 ఈ గురువారం సాయంకాలం. రేడియో సర్వీస్ కార్యక్రమానికి ట్యూన్ అయిన మా శ్రోతలందరికి మనసారా ఇదే మా ఆహ్వానం. హెల్లో ఎవ్రీబడి, వన్స్ అగైన్ వెల్కమ్ టు సర్వీ డిటూర్.

భువన చంద్ర గారు చాలా చాలా చాలా అద్భుతంగా రాసిన ఒక అందమైన పాట ఈ పాట. మనిషి జీవితానికి ప్రతి ఒక్కటి అందం ఆనందమే మనం చూడగలిగితే అలాంటి దృష్టితో. నిండు నూరేళ్ల జీవితంలో ఎన్నో రకాల ఆనందాలుంటాయి, ఎన్నో రకాల అందాలుంటాయి, అన్నిటినీ మనం చూడగలిగితే ఆస్వాదించగలిగితే. రెహమాన్ సంగీతంలో యేసుదాస్ గారు ది అమేజింగ్ వాయిస్ అండ్ గంధర్వ గాయకులు ఆయన పాడిన భారతీయుడు సినిమాలోంచి మనం విన్న ఆ పాట విత్ దట్ వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో ఎలా గడిచింది ఈ వారం మీకందరికి? నాకు రకరకాలుగా గడిచింది. ఎవ్రీ టైమ్ యూనో థర్స్డే వచ్చినప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఐ కీప్ థింకింగ్ ఇవాళ నేను మీకు ఎలా గడిచింది వారం అని అడిగినప్పుడు దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ నాకు ఎలా ఉండింది అని. అప్పుడు అన్ని ఒక్కసారి అట్లాగా రీల్ ఎలా తిరుగుతుందంటే, అంటే ఇప్పటిలాగా ఇన్స్టా రీల్స్ ఇట్లా కాదు, ఆ రీల్ అనమాట, సినిమా రీల్ బ్యాక్ ఇన్ ద డే, అలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆ ఈవెంట్స్ ద ఇన్సిడెంట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద సిచ్యువేషన్స్ ద పీపుల్ ఐ మెట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ద థింగ్స్ దట్ డిడ్ హ్యాపెన్ థింగ్స్ దట్ వర్క్డ్ అవుట్ థింగ్స్ దట్ డిడ్ వర్క్ అవుట్ అన్ని అలా కళముందుకెళ్తూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ది ఎక్స్పీరియన్స్ నో, వీ మేక్ మెమరీస్ వీ లెర్న్ లెసన్స్ అండ్ వీ achieve something, we lose something, we learn to deal with the loss, learn to deal with the emotions and all that. Today, before I say anything, నాకు ఈ వారం ఖచ్చితంగా ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఒక పర్టిక్యులర్ టాపిక్ ఉంది, అది మాట్లాడతాను. మేబీ అ లిటిల్ ఇమోషనల్ బట్ దెన్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాట్స్ వాట్ డిఫరెన్షియేట్స్ అస్ ఫ్రమ్ మెనీ థింగ్స్. సో ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ. ఆల్ రైట్, సో నెక్స్ట్ వినిపించే పాట ఇవాళ రెట్రో స్టేషన్ లో ఉన్నాం కదా, యాజ్ యూ ఆల్ నో థర్స్డే ఇస్ రెట్రో డే అండ్ ఐ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ థర్స్డే కమ్స్. మంచి ఆ పాట మధురాలు, మనం మర్చిపోయిన కొన్ని పాటలు, వినాలి వినాలి అనుకుంటూ ఉన్న కొన్ని పాటలు అన్ని కలిపి ఐ హ్యావ్ అ స్పెషల్ ప్లే లిస్ట్ ఫర్ యూ. కాల్ మీ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ ఆన్ యువర్ మైండ్. వాట్ డూ యూ వాంట్ టు లిసన్? 972-636-1966. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు వినే పాటలో ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్ ఉన్నారు, ఆ ఆర్టిస్ట్ పేరు మీరు నాకు చెప్పాలి. ఇది సినిమా పేరు గుర్తొస్తే ఈ ఆర్టిస్ట్ పేరు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది, ఎస్పెషలీ ఆ పాటలు ఆ రోజులు ఈ సినిమా గుర్తున్న వాళ్ళకైతే. ఈ పాట పాడే కుర్రాళ్లలో ఒక కుర్రాడు ఎవరు? 972-636-1966.

0: సో టెక్నికల్ గా ఏం జరుగుతుంది ఏప్రిల్ మే జూన్ జూలైలో అనేది మనం మాట్లాడుకుందాం. జస్ట్ హలో అండి.
1: హలో,
0: హాయ్, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రేడియో సుర్భికి. హాయ్ శ్వేత, చెప్పండి.
1: నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది.
0: షూర్, తప్పకుండా చెప్పండి. ఏం పాట కావాలి?
1: జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ ఆ సాంగ్ ప్లే చేస్తారా?
0: షూర్, తప్పకుండా. ఎవరికైనా డెడికేషన్?
1: మా హస్బెండ్ కోసం.
0: ఊళ్ళో లేరా ఏంటి? షూర్ అండి, తప్పకుండా ప్లే ద సాంగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్, సో ఏప్రిల్ మే జూన్ జూలైలలో ఏం జరుగుతుంది అంటే, అంటే సీజనల్లీ మాట్లాడుకుంటే ఇట్స్ డిఫరెంట్. స్ప్రింగ్ దాటి సమ్మర్ లోకి వెళ్తాం. కానీ ఈ పాట ప్రకారం, ఇంతకు ముందు విన్న పాట ప్రకారం లాంటి పరిస్థితి ఒకవేళ ఇక్కడ కుర్రలు పడాలంటే బహుశా జూన్ జూలైతో మొదలు పెట్టాలేమో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటోర్. నేను రాజేశ్వరి, మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఇందాక ఒక చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగాను నేను. సో మనం విన్న పాట హృదయం అనే సినిమాలోది, చాలా పాత సినిమా. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా, సరే ఆవిడ పేరు కూడా మీరే చెప్పండి, హీరోయిన్ గా ఒక హీరోయిన్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారంటే చాలా మందికి హార్ట్ బీట్ అయిపోయారు. షీ వాజ్ అ హార్ట్ థ్రోబ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎట్ ద టైమ్ ఫర్ మెనీ మెనీ పీపుల్. హృదయం సినిమాలో ఆ హీరోయిన్ ఎవరు మీరు చెప్పండి. కానీ స్పెసిఫిక్ గా ఇందాక విన్న పాటలో మాత్రమే మనము ఈ ప్రముఖ వ్యక్తిని చూస్తాం. ఎవరైనా ఎవెన్చువలీ హీ వెంట్ ఆన్ టు బికమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ రెస్ట్రిక్టింగ్ టు తెలుగు, బట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీ వెంట్ ఆన్ టు బికమ్, హీ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్, హీ వోర్ మల్టిపుల్ హ్యాట్స్. ఎవరు ఆ ప్రముఖ వ్యక్తి ఇందాక విన్న పాటలో? అలాంటిది ఇంకో పాట కూడా కాసేపట్లో వినిపిస్తా, బట్ ఫర్ నౌ ఐ హావ్ అ రిక్వెస్ట్ సాంగ్. అండ్ హర్ష గారు నాదో బ్యూటిఫుల్ మెలడీ పాట అడిగారు మీకోసం పాట. ఎంజాయ్ ద సాంగ్. అండ్ నా ప్రశ్నకి మీరు గ్యారంటీగా ఆన్సర్ చెప్పేస్తారని నా నమ్మకం. ఏప్రిల్ మేలలో పాటలో యాక్టర్ ఎవరు? నాకు కాల్ ఇస్తుంది, నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటా.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికన వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్.

0: everything under one roof. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: India vellalemo ra nenu ippudu India endukura
2: monnattu unchi okate pantinuppira India kelli treatment cheyinchukovalsinde
0: mana Telugu dentist at your service. Salas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu, they have affordable prices and flexible payment plans. Salas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Hello, dinner plans ain'ti. Group level em support chesalaru.
4: What a day. I'm completely exhausted. Dinner plans ain'ti.
5: Neem undaledi roju dinner ki. Dinner plans ain'ti.
0: Every time, okate question. Dinner plans ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డీ టోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ ఇంతకు ముందు మీరు విన్న పాట వాజ్ రిక్వెస్ట్ సాంగ్. ఐ హోప్ మీరు సత్య గారి పాటని ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వినిపించాను ఆ పాట. జనరలీ గాయం సినిమా నుంచి మనం విన్న పాట. ఎస్, సో గాయం సినిమా నుంచి పాట వినిపించాలంటే చాలా టిపికల్ గా దే ఆర్ వన్ ఆర్ టూ సాంగ్స్ విచ్ వి ఆటోమేటికలీ లీన్ ఆన్. సరే, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ వచ్చేసింది, కానీ ఐఎమ్ నాట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మంది ఈజీగా చెప్పేయచ్చు ఆ ప్రశ్నకి సమాధానం అని నా ఫీలింగ్. ఇప్పటిదాకా నాకు ఎవరెవరు కరెక్ట్ గా చెప్పారు అంటే, శ్రీకాంత్ గారు బాగా క్లోజ్ గా వచ్చారు సమాధానానికి, కానీ బికాస్ ఇట్స్ పార్షలీ రైట్ ఆల్సో. ఆయన చెప్పిన సమాధానంలో ఒక చిన్న ఎంతో కొంత కరెక్ట్ ఆన్సర్ లేకపోలేదు, కానీ నాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. సత్య గారు గాట్ ఇట్ రైట్, విజయ్ గారు గాట్ ఇట్ రైట్, అండ్ సోమశేఖర్ గారు గాట్ ఇట్ రైట్, బట్ అదర్స్ డిడ్ నాట్ గెట్ ఇట్ రైట్. సో ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అన్నమాట. ఇంకొక పాట కూడా వినిపించబోతున్నా, కాకపోతే ఇప్పుడు వినిపించే పాట కాదు ఇది. దీని తర్వాత ఇంకో పాట వస్తుంది, అది విందాం మనం. బట్ ఇప్పుడు ఒక స్పెషల్ డెడికేషన్ అడిగారు శ్వేత, మీకోసం మీరు మీ హస్బెండ్ కి డెడికేట్ చేస్తున్న ఈ పాట. పాట ఎంజాయ్ చేసేసండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో మచ్ టు టాక్, సో మచ్ టు షేర్, అండ్ సో మచ్ టు నో. 972-636-1966 ఫర్ ఆల్ యువర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్. యూ లిస్నింగ్ టు సర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరిబి డిటూర్. అండ్ హర్ష గారు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ ఐ కేమ్ ఆన్ ఎయిర్, కాబట్టి చెప్పండి. చెప్పండి. అవును, సినిమా పేరు అడగలేదు. నేను నేను అడిగింది ఏంటంటే
1: సినిమా
0: లీడింగ్ యాక్ట్రెస్ ఎవరు అని అడిగాను. అదొక క్వశ్చన్. ఎస్, చెప్పండి. హీరా. ఎస్, హీరా రాజగోపాల్. దట్ షీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, అప్పట్లో ఆవిడ చాలా చాలా చాలా మందికి చాలా ఇష్టమైన నటి కదా. కరెక్ట్. ఏది ఏది తెలీదు. ఓకే ఓకే, అయితే సరే. యా, బాగుంటాయి. యాక్చువల్ గా అదే సినిమా నుంచి ఇంకో పాట కూడా రిక్వెస్ట్ చేశారు. ఇద్దరు అడిగారు ఆ పాట. నేను ఖచ్చితంగా ఐ ప్లే దట్ సాంగ్ ఇన్ జస్ట్ అ బిట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ హర్ష. అదనమాట విషయం. కానీ నేను అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం విన్న పాట ఏప్రిల్ మేలలో అనే పాట విన్నాము. ఆ పాటలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అండ్ ఇవాళ ఖచ్చితంగా వీఆర్ సపోజ్ టు టాక్ అబౌట్ దట్ పర్సన్, అబౌట్ హిమ్. అండ్ హిమ్ అని కూడా చెప్పాను నేను ఆ పాటలో. సో ఎవరు, హూ ఇస్ దట్ పర్సన్? 9726361966. ఇప్పుడు నెక్స్ట్ నేను వినిపించే పాటలో కూడా స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది ఫర్ ద సేమ్ పర్సన్. ఐ డోంట్ నో మీలో ఎంతమంది నోటీస్ చేసి ఉంటారు, అసలు ఎంతమంది గుర్తుండి ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద, ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. సో లెట్ మీ సీ, ఐ విల్ నో. ఇప్పుడు నేను వినిపించబోయే ఈ పాటలో కూడా ద సేమ్ పర్సన్ ఆ సినిమాలో, హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద మూవీ బట్ ఓన్లీ స్పెషల్ అపీరెన్స్ ఆ పాటకి, అలాగే ఈ పాటకి కూడా. ఎవరా వ్యక్తి? 9726361966.

0: అదండి సంగతి. రక్షణ సినిమా నుంచి మీరు విన్న కిరమణి గారి పాట అది. ఐ హావ్ అ కాలర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ. సుగాత్రి గారు, మీరు ఎల్లో స్టోన్ లో కదా ఉండాలి. ఏంటది
1: ఎల్లో స్టోన్ పార్క్
0: అక్కడి నుంచి చేస్తున్నారా? సూపర్ అండి, సూపర్ ఆసం. మీరు నాకు అంత క్లియర్ గా రావట్లేదు మీ వాయిస్, అయినా పర్లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ మీరు పాపం అంత కష్టపడి అక్కడ ఎక్కడి నుంచో వెకేషన్ నుంచి కూడా ఫోన్ చేయడం అనేది ఏదైతే ఉందో, యు మేడ్ అవర్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది?
1: ఇంటర్నెట్
0: ఎలా ఉంది అక్కడ? హౌస్
1: సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం.
0: ఆసమ్.
1: వెదర్ కూడా బాగుంది, ఏసీస్ లో ఉంది.
0: సరే, అది కదండి, ఇప్పుడు మాకు మీరు వెదర్ టెంపరేచర్ అక్కడ ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఇక్కడ 100 దాటి డీల్ చేస్తున్నాం కాబట్టి. చెయ్యండి, దట్స్ ఆల్ రైట్, విచ్ ఇస్
1: గుడ్.
0: అక్కడ ఏం పాట
1: వేసిన పాటలో హీరోయిన్ ఆమె సాంగ్ లో రోజా.
0: ఏసి ఏ పాటలో
1: ఏం పాట వేసాను మీరు? ఆ పాటల్లో రోజా కదా.
0: ఏ పాట? నేను బోల్డ్ పాటలు వేసా. మీరు ఏ పాట గురించి రెఫర్ చేస్తున్నారు? రక్షణ పాటనా?
1: గల్లు మంది పాట.
0: ఓకే, సరే, దానికి ఆన్సర్ నేను చెప్పను. ఐ లెట్ సమ్ ఆఫ్ అవర్ లిజనర్స్ కాల్ ఇన్ అండ్ షేర్. బట్ థ్యాంక్ యూ ఫర్ కాల్. ఏదైనా పాట అక్కడి నుంచి వింటానికి? ఆల్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అదనమాట సంగతి. సో నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు కాబట్టి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవాళ మనం కాసేపు ప్రభుదేవ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు? ఎందుకంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసినట్టుగా ఈ వీకెండ్ ప్రభుదేవస్ స్పెషల్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్. దెర్ ఇస్ ఎ అల్టిమేట్ పాన్ ఇండియన్ డాన్స్ కాన్సర్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ టెక్సస్ ట్రస్ట్ సీ థియేటర్. అండ్ ఈవెంట్ కి, విచ్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఆన్ August 1st, సో ఈ ఈవెంట్ కి ప్రభుదేవ గారు వచ్చి అందరినీ పలకరించబోతున్నారు. అండ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ డాలస్, ఈస్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ ద డాన్సర్స్ అండ్ 100+ డాన్సర్స్ ఉన్నారు. చాలా స్పెక్టాక్యులర్ ఉండబోతోంది ఈవెంట్. అండ్ ఈవెంట్ బిగిన్స్ ఎట్ 5:30, సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ బిగిన్స్ ఎట్ షో బిగిన్స్ ఎట్ 6, బట్ ద గేట్స్ ఓపెన్ ఎట్ 5:30. సో డెఫినెట్లీ మీరు డోంట్ ఫర్గెట్ టు బీ దేర్. ఈ పాటికే మీరు టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాము. బట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ టికెట్స్ ఆర్ ఎనీ గ్రూప్ టికెట్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే 248-233-3828 ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అండ్ యూ మైట్ బి గెటింగ్ లక్కీ ఇన్ ద లాస్ట్ మినిట్ ఆల్సో. సో కాబట్టి మరి ఈవెంట్ ఉంది కాబట్టి ప్రభుదేవ గురించి మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ వి గో టు దట్ టాపిక్, ఐ వాంటెడ్ టు జస్ట్ టచ్ అపాన్ హౌ డిడ్ యూ ఎంజాయ్ కిరమణి గారి కాన్సర్ట్ దిస్ పాస్ట్ వీకెండ్. ఎందుకంటే నాకు చాలా చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది, చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేశారని. సో మీకేమనిపించింది, ఎలా అనిపించింది, హౌ డిడ్ యూ ఎంజాయ్? 9726361966 కాల్ చేసి చెప్పండి మీరేం పాడుకున్నారనుకుంటున్నారో కూడా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సాస్ సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-38.

0: 228
1: మనశ్శాంతి మెంటల్ పీస్ మసాలా దోశ
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
2: అమ్మా, సాటర్డే మూవీ?
3: మనబడి క్లాస్.
4: ఉప్పు కప్పు రంబు,
3: తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిర్పే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి
0: .silicon-andhra.org. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
0: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. మనం 2 గంటల కార్యక్రమంలోకి వచ్చేసాము. సో వి మైట్ హ్యావ్ ప్రీతి మునగపాటి ఆల్సో జాయిన్ అస్ టు రిమైండ్ అస్ అబౌట్ హర్ అప్ కమింగ్ ఈవెంట్. బట్ తను వచ్చే లోపల మనం క్విక్లీ ప్రస్తుతానికి ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏమంటుందో చూసేద్దాం, వెదర్ సిచ్యువేషన్ గురించి కూడా కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, నాకు కనిపించేది నేను చెప్పగలను. ఒకవేళ ఇఫ్ యూఆర్ స్టక్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అండ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ నో, ప్లీజ్ డూ కాల్ ఇన్ అండ్ షేర్ దాట్ ఇన్ఫర్మేషన్. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, అందుకని. ఓకే, ప్రస్తుతానికి అంత గ్రేట్ గా కనిపించట్లేదు ట్రాఫిక్. సో ఐ కెన్ ఇమాజిన్, ఇప్పుడు మీరు రోడ్ మీద ఉండి కనుక డ్రైవ్ చేస్తే కనుక షో వింటుంటే మీ ఫ్రస్ట్రేషన్ నేను ఇమాజిన్ చేసుకోగలను, బికాస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంత మీ ఫ్రస్ట్రేషన్. 35 మీద అగైన్ నదర్ యాక్సిడెంట్ అండ్ క్రాస్బీ రోడ్ దగ్గర రిపోర్ట్ చేశారు ఈ యాక్సిడెంట్ ని. సో అక్కడ కొంచెం దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ అండ్ దెర్ ఇస్ అనదర్ ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఆన్ డాలస్ నార్త్ టోల్వే. ఇది కూడా I-635 దగ్గర జస్ట్ ఇప్పుడే అయింది యాక్సిడెంట్. సో అక్కడ కూడా కొంచెం బ్యాకప్ ఉంది ఆఫ్ ట్రాఫిక్. అండ్ దెర్ ఇస్ అనదర్ ఇన్సిడెంట్ అనదర్ యాక్సిడెంట్ విచ్ ఈస్ రిపోర్టెడ్ ఎట్ I-35 సౌత్ అండ్ I-30 ఎగ్జిట్ 428 దగ్గర, ద కాంబినేషన్ ఆ జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఆ మొత్తం స్ట్రెచ్ అంతా బ్యాకప్ అయి ఉంది ట్రాఫిక్. సో దెర్ ఇస్ క్వైట్ బిట్ ఆఫ్ కంజెషన్ అరౌండ్, సో వాచ్ అవుట్ మీరు వెళ్లే దారిలో కనుక ఉంటే. సో డాలస్ నార్త్ రోడ్వే మీద ఒక స్ట్రెచ్ అంతా బాగా ట్రాఫిక్ కనిపిస్తుంది, మేబీ వెరీ స్లో మూవింగ్. Dallas North Tollway North doesn't look super bad. It is okay, manageable. And ito side 35 North is actually manageable. 35 South, ఒక పోర్షన్ మాత్రం చాలా చాలా బిజీగా ఉంది, చాలా కంజెషన్ కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ఇట్ లుక్స్ గుడ్. అగైన్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ 121 మూవింగ్ ట్రాఫిక్ ఉంది. దెర్ ఈస్ ట్రాఫిక్ 121 సౌత్ అండ్ నార్త్ బోత్ సైడ్స్, బట్ మూవింగ్ ట్రాఫిక్ కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ యూ షుడ్ బి గుడ్ ఇన్ దట్ డైరెక్షన్. అనే విషయం నాకైతే ఇది కనబడుతుంది. బట్ ఇఫ్ యూ సీ సంథింగ్, ఓ యా 75 నార్త్ అండ్ 75 సౌత్ కూడా చాలా బ్యాకప్ అయిపోయి ఉంది, అక్కడ కూడా ట్రాఫిక్ చాలా చాలా బిజీగా ఉంది ఆ ఏరియా. So if you are driving in that area and if you feel like listening to some nice songs that can calm you down, definitely call Jayandi. 972-636-1966. Looks like we can wait for some more time. Preeti ochche lopla. నేనేం చేస్తానంటే క్విక్లీ ఒకసారి మీకు గుర్తు చేయాల్సిన విషయాలు గుర్తు చేస్తా, ఆ తర్వాత పాట వినేసి వచ్చేద్దాం మనం. ఆల్రైట్. సో లైక్ ఐ సెడ్, ప్రభుదేవాస్ కాన్సర్ట్ ఇస్ కమింగ్ అప్ ఆన్ 1st August అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ టెక్సస్ ట్రస్ట్ సియు థియేటర్. సో మీరు కనుక ఇంకా టికెట్స్ కొనుక్కోకపోయి ఉంటే ఆర్ గ్రూప్ డిస్కౌంట్స్ ఏమైనా కావాలి లాస్ట్ మినిట్ ఎనీథింగ్ దట్ యు నీడ్ అబౌట్ అంటే 248-233-3828 ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉంది. ఐ హోప్ దట్స్ నాట్ టూ కన్ఫ్యూజింగ్. వన్ మోర్ టైమ్, 248-233-3828 నంబర్ లో కాంటాక్ట్ చేయండి ఫర్ యువర్ టికెట్స్. అండ్ దిస్ వీక్స్ అండ్ టుడేస్ ట్రాఫిక్ అప్డేట్ ఇస్ బ్రాట్ యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. ఆల్ రైట్. సో బ్యాక్ టు స్కూల్ సీజన్ గురించి కూడా కాసేపట్లో మనం

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్. సో ఏం జరుగుతుంది ప్రపంచంలో చుట్టుపక్కల అంటే, యాక్చువల్లీ దర్ సంథింగ్ దట్ యు ఆల్ షుడ్ నో అబౌట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ వెరీ వెరీ సూన్. మనం ఆల్మోస్ట్ జూలై అయిపోయింది కాబట్టి ఆగస్ట్ లో ఎవ్రీ ఇయర్ దిస్ ఇస్ అన్ యాన్యువల్ ఈవెంట్ విచ్ ఇస్ వెరీ వండర్ఫుల్ టు నో అబౌట్. లాస్ట్ ఇయర్ కూడా ఐ రిమెంబర్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇదే టైం ఫ్రేమ్ లో అవుతూ ఉంటుంది. సో ఈసారి ఆల్ ది మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సంవత్సరం టెక్సస్ లో there are more number of people to be reported going hungry. So North Texas Food Bank every year ka annual event conduct chestundi. Of course they do a lot of special events manaki telisinattu, I'm sure most of you know about it. Konni corporate tie ups tho jarugutai, konni non profit organization tie ups tho jarugutai. Atlanti di oka event they are doing, and this is with this is mainly aimed at raising some money for the local charities anamata, and especially to address this hunger issue. అండ్ ఇదేంటి అంటే ఒక మొత్తం ఆల్మోస్ట్ ఆగస్ట్ 16th నుంచి సెప్టెంబర్ 8th ఆర్ 9th దాకా కూడా ఇట్స్ గోయింగ్ టు గో ఆన్ ఆల్మోస్ట్ ఫర్ మంత్ అనుకోవచ్చు మనం. దెర్ ఆర్ సమ్ 150 ఆర్ 160 రెస్టారెంట్స్ దట్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డ్రైవ్. అండ్ సిన్స్ వి ఆల్ ఈట్ అవుట్ అ లాట్ typically, so you may want to choose one among these. That way meeru you can have a good time with your family, spend a nice time, and also create a cause, also create a purpose to that time that you're spending with your family. So chala chala restaurants unnai, so you have quite a few options. Obviously mostly non Indian undinachu. I haven't gone through the entire list, kani meer matram if you want to check it out, definitely go to dfwrestaurantweek.com, dfwrestaurantweek.com. అదండి విషయం. ఓకే, మనం ప్రభుదేవ గారి గురించి మాట్లాడాలనుకున్నాము, ఎందుకంటే ప్రభుదేవ గారి ఈవెంట్ ఇస్ కమింగ్ అప్ కాబట్టి. నాకు సర్ప్రైజింగ్ గా ఏమనిపిస్తుందంటే, దెర్ ఆర్ సమ్ ఆర్టిస్ట్ అండ్ సమ్ టెక్నీషియన్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, వాళ్ళకి సక్సెస్ రావడానికి చాలా కాలం పట్టింది. ఆ సక్సెస్ సాధించేదాకా చాలా పట్టుదల, చాలా కృషి, చాలా ఓపిక చాలా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు బోల్డ్ అవమానాలు, నష్టాలు, కష్టాలు అన్ని భరించి ఉంటారు. ఫర్ ఎనీబడి ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు గో త్రూ ఎ వెరీ వెరీ రఫ్ టైమ్, అండ్ ఎక్కడ కూడా అసలు ఒక లైట్ ఆఫ్ హోప్, ఒక రే ఆఫ్ హోప్ కనపడకుండా అదే దారి మనం నమ్ముకునే దారిలో అలాగ వెళ్తూ ఉండడం ఫర్ ఇయర్స్ టుగెదర్ వితౌట్ సీయింగ్ ద రిజల్ట్ ఇస్ వెరీ వెరీ యునో అడ్మైరబుల్ క్వాలిటీ. అండ్ అది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి, ఎస్పెషలీ the times that we live in, chala chala avasaram anipistundi alanti quality. Anyway, I wanted to actually ivalla nenu oka topic inda Harsha garu gurinchi chestunte nenu ivalla oka topic maatladdam anukunnanu, a little emotional topic, but because of the kind of calls I'm getting and the conversation that you all are driving me into, kudaledu, and I'm happy for that. బట్ ఇప్పుడు నేను ఇంకో పాట వినిపిస్తున్నాను. ఈ పాట విని ఈ పాటకి ప్రభుదేవాకి ఉన్న రిలేషన్ ఏంటో మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి, 9726361966. ఐ విల్ బ్రింగ్ అప్ ద టాపిక్ ఇన్ ఫ్యూ మినిట్స్.

నిజంగా ఎస్ సంతోషం సినిమా నుంచి మీరు వినా పాట. ఓకే, నాకు ఇవాళ నేను అడగకుండానే నాకు మూవీ రికమెండేషన్స్ వచ్చేసాయి ఫర్ ద వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ దెమ్ కమింగ్. అండ్ నేను ఖచ్చితంగా నోట్ చేసుకుంటా ఏమాత్రం టైం ఎప్పుడు దొరికిందా. నాకు ఆప్షన్స్ ఉండవు జనరలీ, ఐ డోంట్ గెట్ టు రియలీ ఫైండ్ అవుట్. కానీ మీరు ఎవరైనా ఇలాగ షోలో మీరు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను నోట్ చేసుకుని చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ దట్ రికమెండేషన్ అనానిమస్ పర్సన్. యూ డిడ్ వాంట్ యువర్ నేమ్ టు బి రివీల్డ్, సో చెప్పడం లేదు నేను. బట్ థ్యాంక్ యూ ఫర్ ద రికమెండేషన్ అండ్ కీప్ యూ కాల్స్ కమింగ్. ఎస్, ఈ సినిమాలో ప్రభుదేవ ఒక క్యారెక్టర్ చేశారు. సరే, మనం ఇంకా మాట్లాడదాం. బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో ఆ విషయం చెప్పేస్తాను, ఆ తర్వాత పాట వినేద్దాము. రిక్వెస్ట్ సాంగ్ ఉంది, ఆ పాట వినేసి కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం వాట్ ఈస్ ద టాపిక్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్ టు యూ టుడే. సో ఏం రిమైండ్ చేయాలనుకున్నాను అంటే, మీరు ఆల్రెడీ వింటూ ఉన్నారు మన రేడియో సురభిలో దాట్ ఈ శ్రావణ మాసం మా రేడియో సురభి నుంచి సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. కాబట్టి మీరు కనుక మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించాలనుకున్నా, మీరు మమ్మల్ని మీ ఇంట్లో మేము వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నా, ఖచ్చితంగా మాకు admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయండి. అండ్ స్టూడియోలో ఇలాగ షో ఎవరు చేస్తున్నా కానీ మీరు కాల్ కూడా చేయొచ్చు. కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. ఇట్ విల్ బి కెప్ట్ డిస్క్రీట్ అండ్ దెన్ అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ వీ విల్ ప్లాన్ ద టైమ్ ఆఫ్ విజిట్. అండ్ కావాల్సింది ఏంటంటే, మీరు అమ్మవారిని ఎంత బాగా, ఎంత శ్రద్ధగా, ఎంత అందంగా, ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్, బట్ ఎంత భక్తిగా చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు చేసిన అమ్మవారి ప్రీవియస్ ఇయర్స్ పూజ రిలేటెడ్ పిక్చర్స్ మాతో షేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ వీ విల్ షార్ట్ లిస్ట్ వేర్ వీ వాంట్ టు కమ్, వేర్ వీ కెన్ కమ్ దిస్ ఇయర్, ఈ సీజన్. ఇది ఈ సంవత్సరం ఈ జర్నీ మొదలెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా మాతో షేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ వీ విల్ షార్ట్ లిస్ట్ వేర్ వీ వాంట్ టు కమ్, వేర్ వీ కెన్ కమ్ దిస్ ఇయర్, ఈ సీజన్. ఇది ఈ సంవత్సరం ఈ జర్నీ మొదలెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా శ్రావణ మాసంలో రావాలన్నది మా ఆశ. చూద్దాం హౌ దిస్ సీజన్ గోస్, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ విల్ టాక్ మోర్ 972-636-1966 ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ ఆర్ ఎనీ రిక్వెస్ట్ ఆర్ డెడికేషన్స్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GP ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I'm Enemy Arti Patnaik. America is the most 24/7 radio. Radio Surabhyani. But the frequency is 107.9 FM HD3. Me and the frequency tune is radio. Good luck, Radio Surabhyani.
2: You're listening to Radio Surabhyani 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. నేను రాజేశ్వరి మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను. సో ఇవాళ నేను వచ్చినప్పటి నుంచి చెప్తాను కదా, ఒక టాపిక్ ఉంది మాట్లాడాలి, టాపిక్ ఉంది మాట్లాడాలి. నౌ ఇస్ ద టైం, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. సో యాక్చువల్ గా మనం వినే పాటలు అన్ని కూడా ఇవాళ మెజారిటీ పాటలు మనం రెట్రోలో ఉన్నా సరే కొంచెం ఎనర్జెటిక్ పాటలు వింటున్నాము, కొద్దిగా అబ్బీట్ పాటలు వింటున్నాము. ఎందుకంటే మనం ప్రభుదేవ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అండ్ దిస్ నాట్ ద స్పెషల్ రిక్వెస్ట్, ఆఫ్ కోర్స్ బై డిఫాల్ట్ ఈ పాట లేకుండా మనం ప్రభుదేవ సెగ్మెంట్ చేసుకోలేము ఆయన గురించి మాట్లాడుకోవడానికి. సో డెఫినెట్లీ ఐల్ ప్లే దిస్ సాంగ్. బట్ ఆ పాట వేసే ముందర నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అన్నది, లైక్ ఐ సెడ్, ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఎమోషన్ అనిపించింది నాకు. ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ షేర్ విత్ యూ. సో దాట్ ఊరికే మేబీ ఇట్స్ జస్ట్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ హ్యాపెన్ టు లూజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, జస్ట్ దిస్ పాస్ట్ వీక్. సో వెన్ ఐ వాజ్ దేర్ టు సే మై ఫైనల్ గుడ్ బై, నాకు ఎలాంటి థాట్స్ వచ్చినాయి అంటే ఇంతేనా లైఫ్ అని అనిపించింది. అంటే అ మోమెంట్ వీఆర్ దేర్, అ మోమెంట్ వీఆర్ నాట్ దేర్, అ మోమెంట్ ఇలా అంటే తెలియకుండానే డిసప్పేర్ అయిపోతుంది ఆ క్షణం. సో దేనికోసం ఇంత తాపత్రయం ప్రతి వాళ్ళకి అని అనిపించింది. ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ నాకేంటంటే, ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ ప్లానింగ్ టు మీట్ దిస్ పర్సన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్, కానీ నేను అనుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి అలా టైం స్పెండ్ చేసి ఉండడానికి కుదరలేదు అనేకన్నా కుదిరించుకోలేకపోయాను అనాలనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అందరి లైఫ్ బిజీగా ఉంటుంది కదా, వీ ఆల్ కీప్ రన్నింగ్ అండ్ జగ్లింగ్ థింగ్స్. కాకపోతే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ నీడ్ టు రియలీ స్టాప్ అండ్ పే అటెన్షన్ టు ఆర్ మేక్ ష్యూర్, ఎస్పెషలీ ఆ మూమెంట్ వెళ్లిపోతే మళ్ళా తర్వాత మనం ఎంత రిగ్రెట్ అయినా, ఎంత బాధపడ్డా, ఎంత మనసు కష్టం అనిపించినా ఆ మూమెంట్ రాదు. కాబట్టి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ బి గివింగ్ టైమ్ టు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలోంచి మనకి ఎనీ యు కాన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మిరకల్స్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ ద మూమెంట్, ఎక్సెప్ట్ దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ద రియల్ హ్యాపీనెస్, ద జెన్యున్ హ్యాపీనెస్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్, చిన్న moment that you can carry with you for the rest of the time ani. So alanti oka time teeskonunte nenu have been planning from December and just never materialized. So I really feel bad even now that I could have probably ekkado oka chota nenu sariga plan cheskoni undalsindi na time ni ani. So don't lose such moments, those are very very important in life. Anyway, if you have anything to share, I'm here to listen to you. 972-636-1966, and here is the next request song.

0: యూ లిస్టింగ్ టు సిరబి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. మనం బ్రేక్ చాలా దగ్గరగా ఉన్నాము, సో బ్రేక్ అయిపోయింగానే వెంటనే వచ్చేసేయండి, మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్, ఆల్ బి హియర్ ఆన్ 107.9 FM HD3.
1: టిక్ టిక్ రేడియో సిరబి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్?
3: ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ప్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సస్ ట్రస్ట్ సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీనెస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్ విత్ మీ రాజేశ్వరి. సో మీలో ఎంతమంది రామాయణం ట్రైలర్ చూసారు? మా దగ్గర ఇక్కడ పెద్ద డిస్కషన్ జరిగిపోతుంది దానికి సంబంధించి. నాకు ఇవాళ పొద్దున్న యాక్చువల్లీ ఐ వోక్ అప్ టు అ మెసేజ్ ఫ్రమ్ అ ఫ్రెండ్ టాకింగ్ టు మీ అబౌట్ దిస్ ట్రైలర్. నేను నిద్ర లేవగానే చూసా ఇవాళ. సో ఐ డోంట్ నో, మరి నేను మైక్ లో మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు కాబట్టి ఐ కెనాట్ సే ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. బట్ ఐ విష్ ఐ డిడ్ నాట్ స్టార్ట్ మై డే విత్ దట్. బాగుందా బాగలేదా అనేది అంతా పక్కన పెడితే డెఫినెట్ గా నా డే దాంతో స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ హౌ డిడ్ యూ లైక్ ఇట్? మీకు అందరికి ఎలా అనిపించింది? నచ్చిందా? మీకు మీ యాంటిసిపేషన్ కి మ్యాచ్ అవుతున్నాడా రాముడు సీత? ఎందుకంటే ఇదివరకు ఒకసారి మనం చాలా ఘోరంగా దెబ్బతిన్నాం కదా ఈ మధ్య కాలంలోనే ఎవరి వల్ల. సరే ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పి ఎవరిని బాధ పెట్టాను, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. బట్ ఐ వాంట్ నో హౌ యూ ఫెల్ట్. ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఆఫ్ కోర్స్ యువర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ విచ్ ఇస్ యువర్ టైమ్ అండ్ యూర్ లిస్నింగ్ టు మీ ఆన్ సిర్భి డిటూర్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సిర్భి సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. ఇంకొక కొంచెంసేపు, ఇంకొక 45 మినిట్స్ టైం మాత్రమే ఉంది ఇవాళ షోలో. అండ్ నా తర్వాత అను వచ్చేస్తుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ధమాకేదార్ షో, సో స్టే ట్యూన్ ఆల్ ద వే టిల్ 9 PM. అండ్ యూ లిస్నింగ్ టు మీ ఆన్ 107.9 FM HD3. సో మీరు రేడియో సురభిని మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లాలి అని అనుకుంటే ఖచ్చితంగా డౌన్లోడర్ యాప్, బికాస్ యాప్ హ్యాస్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ సూన్ సూన్ సూన్ వెరీ సూన్. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ డివైజెస్ లో. దట్ వే యూ కెన్ టేక్ అస్ అలాంగ్ విత్ యూ టు యువర్ వెకేషన్స్, లైక్ మన ఇందాక సుగత్ గారి లాగా. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ టాక్ అబౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు మనం రామాయణం ట్రైలర్ గురించి నేను మిమ్మల్ని అడిగాను కదా, మనందరికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్క్లైమర్, ఇట్స్ నాట్ అబౌట్ రామాయణం ఆర్ రాముడు దట్ ఐ వాజ్ రియాక్టింగ్ టు, ఇట్స్ అబౌట్ ద ట్రైలర్ ఫస్ట్ థింగ్. అది సో మనందరికీ ఏంటంటే రామాయణం అనగానే లేకపోతే రాముడు అనగానే దేవుడి పేర్లు ఏవైనా తీసుకుంటే వి బికమ్ వెరీ టచ్ అబౌట్ ఏదైనా ఒక చిన్న నెగటివిటీ లాగా అనిపించినా కూడా. సో ఐ అండర్స్టాండ్ దట్ పార్ట్ అండ్ ఐ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ దట్ ఎమోషన్ అన్డౌటెడ్లీ. ఐ విష్ ఐ కుడ్ స్టార్ట్ మై డే బై సీయింగ్ రాముడు, అంతకన్నా బ్లెస్సింగ్ ఏముంటుంది. కానీ ద పాయింట్ వాజ్, ఐ డోంట్ నో, టు మీ ఈ మధ్య కాలంలో ద వే దే ఆర్ ట్రైంగ్ టు, ఒక్కటి అప్రిషియేట్ చేయాలి ఏంటంటే ఈ జనరేషన్ కి రామాయణం తెలియజేయడం చాలా మంచి, దట్స్ అ వెరీ వండర్ఫుల్ థాట్. తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అండ్ ఖచ్చితంగా ఇలాంటివి మంచి సినిమాలు రావాలి, కాకపోతే ఈ సినిమా మీద నాకు ఎలాంటి ఆంటిసిపేషన్ లేదు. ఐ డూ నాట్ హ్యావ్ పర్సనలీ, లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ లాంటి ఒపీనియనే. అండ్ ఐ వాజ్ నాట్ వెరీ బ్లోన్ అవే విత్ ద ట్రైలర్

నా పర్సనల్ ఒపీనియన్ అంత నేనేమి అంత ఇంప్రెస్ అవ్వలేదు ఈ ట్రైలర్ తో, బట్ ఐ వాంటెడ్ టు టేక్ యువర్ థాట్స్ అన్నమాట. సో ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నాకు ఐ కుడ్ నాట్ ఇమాజిన్ రాముడి లుక్ లో నాకు రణవీర్ ఇస్ నాట్ వెరీ రైట్ ఏమో అని నాకు అనిపించింది. అగైన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో నేను అలా రిలేట్ చేసుకోలేకపోయాను, అది విషయం సంగతి అది. ఓకే, మీరే విన్నాలనుకుంటున్నారు 9726361966. ఐ హ్యావ్ డెఫినెట్లీ, మనం ఇవాళ రకరకాల పాటలు విన్నాం కానీ తారక పాటలు రాలేదు ఇప్పటిదాకా. ఐ అండర్స్టాండ్. సో న్యాచురలీ ఆ పాట అడిగారు, ఈ పాట నెక్స్ట్ ఆ పాటని వినిపిస్తున్నా. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఆల్సో నేను ఇందాక అడిగాను, ఇప్పుడు వినిపించేది కూడా కిరణ్ గారి మ్యూజిక్ లో వచ్చిన పాట. బట్ ఐ వాంట్ నో మీకు ఎలా అనిపించింది కిరణ్ గారి షో? హ్యావ్ యూ బీన్ దేర్? హౌ మచ్ డిడ్ యూ లైక్ ఇట్? వాట్ ఆర్ ది హైలైట్స్? అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయాను. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. కాల్ చేసి చెప్పండి 9726361966.

0: ఆసుంటానేట అనిపించేది లేదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హనుమంతుడు
1: అసలు
0: ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయలేదు.
1: దాదాపుగా నా అభిప్రాయం కూడా మీతో చాలా చాలా సిమిలర్ గానే ఉందండి. మీరు అన్నట్టుగా ఇవి చెప్తే కథలు అంటే ఏ మాత్రం చిన్న గ్లిమ్స్ వచ్చినా ఒక గూస్ బంప్స్ వస్తేనే దానికి ఒక సార్థకత అనిపిస్తుంది. కరెక్ట్ గా అన్నారు మీరు. అండ్ ఐ అగ్రీ టు ఇట్ ఆల్సో, బట్ అగైన్ వీ ఆల్ హ్యావ్ ఒపీనియన్. సో హోప్ఫుల్లీ ది మూవీ, చాలా మందికి చాలా యాంటిసిపేషన్ ఉంది, సో సినిమా పరంగా మంచి రిజల్ట్ వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
0: యూత్ కి ఓకే ఈ కథలు అంటేనే ఇట్లాగా అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ పడకూడదు.
1: అదే నాకు కూడా అనిపిస్తుంది అండి, ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ అబౌట్ అంటే నేను ఐ కెన్ గో ఆన్ యునో రీడింగ్ అవుట్ ఎ లిస్ట్ ఆఫ్ సచ్ మూవీస్. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఒక యునో ఇండియన్ మన హిందూ మిథాలజీ కి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఎలిమెంట్ లాగా పెట్టుకుని తీసిన సినిమాలు, ద వే దే షోడ్ ద క్యారెక్టర్స్ ఆర్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అవంతా కూడా నాకు చాలా చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి దాని మీద. బట్ అఫ్ కోర్స్ డజంట్ మ్యాటర్ గానీ జస్ట్ షేరింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఏదైనా పాట
0: కావాలండి?
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. ఓకే, ఐ హ్యావ్ అ స్పెషల్ రిక్వెస్ట్. ఈ పాట వినేసి వచ్చేయండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. శౌర్య, నీకోసం ఈ పాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. సురభి డిటోర్. నేను మీతో పాటు ఇంకొక 25 నిమిషాలు మాత్రమే ఉంటాను, అండ్ నా తర్వాత అను వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ విత్ us ఆల్ ది వే టిల్ 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం.
1: చౌక చౌక

Okay, welcome back to Surabhi Detour. And next vinpinche paata ki mundu nenu em anukuntunnanante, I will ask you a simple question, okay? Nenu meeku rendu characters or iddaru artists la perlu chepta. ఆర్టిస్ట్ల పేరుని బట్టి మీరు సినిమా ఐడెంటిఫై చేయాలి. చాలా వరకు కొత్త సినిమాలే, కాకపోతే చాలా క్విక్ గా చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను చెప్పేస్తాను, క్వశ్చన్ నేను అడిగేస్తాను. లెట్ మీ సీ ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తారో, హూ విల్ బి దట్ కాలర్ అని. సో నేను మీకు ఇచ్చే పేర్లు, ఈ సినిమాలు ఇంకా చాలా మంది ఉన్నారు అఫ్కోర్స్, బట్ నేను ఇచ్చే యాక్టర్స్ ఎవరంటే సిద్ధు జున్లగడ్డ అండ్ రవితేజ. ఏ సినిమా అయి ఉంటుందో తెలిస్తే కాల్ చేసి చెప్పండి, 9726361966. రియల్లీ క్విక్లీ కాల్ చేసి చెప్పాలి, అది విషయం.

0: సో నేను అడిగిన ప్రశ్నకి నాకు తప్పు సమాధానాలు వచ్చాయి, కాబట్టి నేను ఐ విల్ స్టిల్ కీప్ ఆన్ టు మై క్వశ్చన్. మేబీ థర్డ్ పేరు ఎవరు అని చెప్పేస్తే వచ్చేస్తుండొచ్చు సమాధానం చాలా చాలా ఈజీగా. సరే, ఇంకొక పాటతో పాటు ఈ క్వశ్చన్ ని కంటిన్యూ చేద్దాం. రైట్ సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ తో పాటు భాగ్యశ్రీ కూడా నటించిన ఈ సినిమా పేరేంటి? మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. బట్ బిఫోర్ ది నెక్స్ట్ సాంగ్, లెట్ మీ గివ్ యూ లిటిల్ రిమైండర్ అబౌట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది అంటే కిడ్స్ స్మైల్ స్కూల్ రెడీయా కాదా అని చెక్ చేసుకోవాలి. కాబట్టి అన్ని విషయాలతో పాటు డెఫినెట్లీ గో చెక్అవుట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వాళ్ల నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ఉంది. సో స్కూల్ ఏజ్ కిడ్స్ మీకుంటే కనుక డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీకి $99 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో గో అహెడ్ అండ్ చెక్అవుట్ విత్ దెమ్. మీ పిల్లల హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. 9724845400, వన్స్ అగైన్ 9724845400 నంబర్ కి కాల్ చేసి బుక్ యూర్ అపాయింట్మెంట్ టుడే ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. Dallas Smiles Dental and Orthodontics, and definitely mention Radio Surbhi. So, okay, Andy, another thing I wanted to request from all of you, Andy, and Dave, have a caller, I'll take them on it. Nenu request cheyalanukunna entante, if you ever visit any clients that you hear from Radio Surbhi, do mention Radio Surbhi. Hello, Andy, meer on air unnaru, Menu is calling.
1: Hello.
0: Hello, Andy, meer on air unnaru, evaru maatladutunnaru?
1: Hi, Andy, Nenu.
0: చెప్పండి.
1: సో క్వశ్చన్ కి ఆన్సర్
0: చెప్పండి
1: మిస్టర్ వసిన్.
0: పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్. అంత హెసిటేషన్ ఏంటి? ఒకటే కాంబినేషన్ ఉంది, ఒకటే సినిమా ఉంది, ఆ కాంబినేషన్ లో. చూసారా మీరు ఆ సినిమా? హౌ డు యూ లైక్ ఇట్?
1: ఓకే,
0: నేను చూడలే, సో మేబీ తప్పించుకుని ఉంటాను. But thank you so much for calling. Andy, meeku edana paata kavala?
1: Specification same level, everything is fine.
0: All right, great. Thank you so much for listening and calling, Andy. అదన్ మాట విషయం, మరి ఆన్సర్ వచ్చేసింది కదా, మనకు తెలిసిపోయింది కదా. సో నేనేం చేయాలి ఇప్పుడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవాలి మీకోసం. సో వాట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్? అనదర్ ఈజీ, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. రాహుల్ రామకృష్ణన్ అండ్ ప్రియదర్శి కలిసి నటించిన సినిమా ఇది. ఇక్కడ ఆపేస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి దొరకదు, కాబట్టి ఇంకో క్యారెక్టర్ ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేద్దాం. సో వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమాలో నటించిన ఇంకొక ఆర్టిస్ట్ ఎవరంటే శ్రీ విష్ణు. సినిమా పెద్దలిస్తే కాల్ చేసి చెప్పేయండి, టక్కుమని చెప్పాలి. 9736361966. రాహుల్ రామకృష్ణన్, ప్రియదర్శి అండ్ శ్రీ విష్ణు.

All right, I got the answer. Rendu, actually, it's tricky. Annanu kada first Rahul Ramakrishna and Priyadarshi anagane a combination enni cinema lo undi kada. So what I did not realize is nenu ichina third combination kuda multiple cinema lo undani. Om Bimbush and Broche Varavarra. Gopi garu, you're right. Thank you for that call. And manaki ekku time ledu kabatti inga nenu prashnalu adagalenu. So let me just play a I have three requests. నాకు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. లేకపోతే రేపు వచ్చినప్పుడు ఐ ప్రామిస్ యూ టు కీప్ అప్ విత్ యువర్ రిక్వెస్ట్ సాంగ్స్. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ పాట. ఎంజాయ్ ద సాంగ్. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయొచ్చు. అండ్ బై ద వే, నాకు ఇంతవరకు కిరణ్ గారి కాన్సర్ట్ కి సంబంధించి మీ నుంచి ఐ డి నాట్ గెట్ మచ్ ఫీడ్బ్యాక్. అండ్ ఇఫ్ యూ జస్ట్ ట్యూన్డ్ ఇన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ టు ద కాన్సర్ట్, ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. కాల్ చేసి చెప్పండి, షేర్ యువర్ థాట్స్. హౌ వాజ్ ద కాన్సర్ట్? హౌ డిడ్ యూ ఎంజాయ్? వాట్ వాజ్ ద బెస్ట్ మోమెంట్? బికాస్ ఐ హర్డ్ రియలీ గుడ్ ఫీడ్బ్యాక్. 972-636-1966. ఐల్ బి హియర్ విత్ యూ ఫర్ అనదర్ 9 మినిట్స్.

చిరుత సినిమా నుంచి మీరు విన్న పాట కారుణ్య పాడిన పాట, అండ్ అఫ్ కోర్స్ మణిశర్మ గారి సంగీతంలో. అండ్ ఐ హర్డ్ కారుణ్య ఇస్ ఆల్సో ఇన్ టౌన్. ఇఫ్ హీస్ రియలీ హియర్ దెన్ వెల్కమ్ టు కారుణ్య యాజ్ వెల్. మళ్ళీ డాలస్ కి మళ్ళీ వెల్కమ్. ఆల్ రైట్, మనం ఇవాళ కార్యక్రమానికి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. బిఫోర్ ఐ లీవ్, ఐ జస్ట్ వాంట్ టు లీవ్ యూ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ అనదర్ థింగ్ దట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. ఈ వీకెండ్ మనం ఇప్పటిదాకా అసలు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఈ 3-డిజిట్ నంబర్స్ తోటి అసలు అట్టుడికిపోయి ఉన్నాం కదా. సో ఒక చిన్న వేవ్ రాబోతుంది, ఒక చిన్న కోల్డ్ వేవ్ రాబోతుంది ఫర్ ద వీకెండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. డబుల్ డిజిట్ నంబర్స్ కి వెళ్లబోతున్నాము. సో ఒక చిన్న విరామం అనమాట. విరామం తర్వాత మళ్ళీ మనం సమ్మర్ టెక్సస్ సమ్మర్ లోకి వెళ్ళిపోతాం 3 డిజిట్స్ నెక్స్ట్ వీక్. బట్ ఓకే, నేను కోల్డ్ ఫ్రంట్ వస్తుంది అని చెప్పాను కదా అని మీరు ఏదో ఊహించేసుకోకండి. డబుల్ డిజిట్ అంటే 99 కూడా డబుల్ డిజిటే, ప్లీజ్ మైండ్ యూ. లెట్ అస్ సీ యూ టుమారో అగైన్, బట్ స్టే ట్యూన్డ్ ఫర్ అను బికాజ్ షీఈస్ గోయింగ్ టు కంటిన్యూ అ ధమ్మా కే దార్ షో ఆల్ ద వే టిల్ 9 PM. అంటిల్ దెన్ I will see you tomorrow. So until then, stay happy, stay peaceful, stay fit and stay positive and stay hydrated. Signing off, Rajeshwari.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. పాపికి ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇసుబెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హాకీ పనీ టికా విత్ సమ్ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్